0: ఈ ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవునకు గర్వం ఉండినంత కాలము ఎవ్వరూ అతనిని ప్రేమించరు.
1: సో లాంగ్ మ్యాన్ హ్యాస్ ప్రైడ్ ఇన్ హిమ్, నో వన్ వుడ్ ఎవర్ లవ్ హిమ్.
0: కడకు భార్య బిడ్డలు కూడాను ప్రేమించలేరు.
1: ఈవెన్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ విల్ నెవర్ లవ్ హిమ్.
0: కనుక ఈ ప్రేమకు దూరం కావడానికి మూల కారణము అహంకారమే.
1: ఇట్ ఈస్ ఈగో దట్స్ ద మెయిన్ కాజ్ దట్ మేక్స్ మ్యాన్ కట్ ఆఫ్ ఫ్రమ్ లవ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనను ఇతరులు ప్రేమించాలని ఆశించినటువంటి వాడు మొదలు తన గర్వాన్ని నిర్మూలన చేయాలి.
1: ఎవ్రీ పర్సన్ హూ వాంట్స్ టు బి లవ్డ్ మస్ట్ షెడ్ దిస్ ఈగో.
0: క్రోధం హిత్వా నశోచని. క్రోధము ఉండినంత వరకును ఆ మానవునికి దుఃఖము తప్పదే కాదు.
1: So long the anger lasts, he is bound to suffer from misery.
0: ఏనాడు మానవుడు తన క్రోధమును నిర్మూలం గావించును ఆనాడే అతనికి సుఖం.
1: The day when anger is totally killed, then he would be happy.
0: కామం హిత్వార్థవాన్ భవతి. ఆశలు ఉండినంత కాలము అతను మహాదరిద్రుడిగానే రూపొందుతాడు.
1: సో లాంగ్ ద డిజైర్స్ ఆర్ ఆన్ ద రైజ్, హీ కంటిన్యూస్ టు బి ఎ బెగర్.
0: ఆశలు ఏనాడు తాను తగ్గించుకును అప్పుడే అతనికి సర్వ సంపదలు కూడాను చేకూరుతాయి.
1: ద మూమెంట్ హీ ఎక్సర్సైజెస్ సీలింగ్ ఆన్ డిజైర్స్ హీ విల్ ప్రాస్పర్.
0: లోభం హిత్వా సుఖీ భవతి. మానవుడు సుఖముగా జీవించవలనన్నా లోభత్వాన్ని నిర్మూలం గావించాలి.
1: ఇఫ్ మ్యాన్ ఈస్ టు బి హ్యాపీ, హీ షుడ్ నెవర్ బి గ్రీడీ ఆర్ మైజర్లీ.
0: అప్పుడే మానవుడు సుఖజీవనము అనుభవిస్తాడు.
1: దెన్ ఓన్లీ హీ వుడ్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒక పదార్థం మరొక పదార్థంతో చేర్చవలనన్నను, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేరవలనన్నను, దీనికి ప్రేమనే ప్రధానమైన.
1: ఎ మెటీరియల్ ఇస్ టు కంబైన్ విత్ అనదర్, ఎ పర్సన్ ఇస్ టు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ అనదర్, ఇట్ ఇస్ ద లవ్ దట్ బ్రింగ్స్ దెమ్ టుగెదర్.
0: ప్రపంచమంతయును ప్రేమపైనే ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ రెస్ట్ ఆన్ లవ్.
0: ప్రేమ లేని జగత్తు లేదు.
1: దేర్ ఇస్ నో వరల్డ్ విదౌట్ లవ్.
0: కనుకనే ఈ ప్రేమనే భగవత్ స్వరూపం.
1: So God is love.
0: అట్టి ప్రేమ స్వరూపుడైన పరమాత్ముడు సర్వల హృదయం నందు కూడాను ప్రేమ స్వరూపుడుగానే ఉంటున్నాడు.
1: God, the embodiment of love, is present in everyone's own heart.
0: దీనిని పురస్కరించుకునియే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ కూడాను సుఖంగా ఉంటుండాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: Therefore we pray for the welfare of everyone.
0: ప్రాచీన కాలమునందు మహర్షులు లోకక్షేమ నిమిత్తమై అనేక విధములైనటువంటి త్యాగములు గావిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ సేజెస్ అండ్ సెయింట్స్ సాక్రిఫైస్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది యూనివర్స్.
0: లోక శాంతి నిమిత్తమై తమ సర్వస్వమును కూడాను త్యాగం చేస్తూ వచ్చారు.
1: దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ద వరల్డ్ పీస్.
0: అట్టి త్యాగములకు గురి కావటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి పొందినది.
1: బికాస్ ఆఫ్ దర్ సాక్రిఫైస్ దే వన్ ఆల్ రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్.
0: ఆనాటి మహర్షుల యొక్క తత్వము, యువకుల యొక్క తత్వము త్యాగము యోగము.
1: ఇన్ దోస్ డేస్ ద నేచర్ ఆఫ్ సేజెస్ అండ్ యంగ్ మ్యాన్ దెన్ వాజ్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: కానీ నేటి జీవితము భోగము రోగము.
1: బట్ లైఫ్ టుడే is one of prosperity, which is the disease.
0: ఈ రెండింటితోనే తృప్తి పట్టడం కాదు.
1: It's not to be satisfied with these two alone.
0: కేవలం పిచ్చి పిచ్చి భావం కూడాను చేరుతూ ఉంటాయి.
1: There are certain bad feelings too joining.
0: కనుక భోగము భావము చేత కూడినటువంటి రోగులుగా తయారవుతున్నారు ఈనాటి యువకులు.
1: In the modern times, young men suffer from all kinds of roga diseases because of bhoga, the pleasure.
0: Manavudu karma kshetra yatrikudu.
1: Man journeys through the field of action.
0: Ee karma kshetramu darshinchadaniki vellinappudu konni kattulu nimittamai dhanamunu kudanu teesukelutuntadu manavudu.
1: On his sojourn along the path of action, he carries with him expenses needed.
0: Kani kshetramu cherina tarvata ధనమును కాపాడుకునే నిమిత్తమై అనేక విధములుగా విచారం చేస్తుంటాడు.
1: హావింగ్ రీచ్డ్ ద డెస్టినీ, హి వాంట్స్ టు సేవ్ గాడ్ ద మనీ హి క్యారీస్ విత్ హిమ్.
0: కడపటికి తనకు ఒక నమ్మకమైనటువంటి మిత్రుడు చిక్కినప్పుడు అతని చేతికి ఈ ధనం ఇచ్చి ఇతడు హాయిగా క్షేత్రమును దర్శిస్తూ ఉంటాడు.
1: ఫైనల్లీ ఆఫ్టర్ రీచింగ్ ద పిల్గ్రిమ్ సెంటర్ హి మీట్స్ ఎ క్లోజ్ ఫ్రెండ్ అండ్ గివ్స్ హిమ్ మనీ అండ్ స్లీప్స్ కంఫర్టబుల్లీ లేటర్.
0: ప్రతి మానవుడు కూడాను జన్మతో ఈ విధమైనటువంటి ప్రేమ అనేటువంటి ధనమును తీసుకుని వస్తున్నాడు.
1: ఎవ్రీవన్ క్యారీస్ విత్ హిమ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: ఈ ప్రేమ జన్మించిన తర్వాత మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ది లవ్ డజంట్ కమ్ లేటర్.
0: జననంతో పాటే ప్రేమ కూడాను జన్మిస్తుంది.
1: ది లవ్ ఇస్ బోర్న్ అలాంగ్ విత్ అవర్ బర్త్.
0: కానీ ఈ కర్మక్షేత్రం అనేటువంటి జోకమునందు ఈ ప్రేమ అనే ధనమును కాపాడుకోవటం చాలా కష్టంగా ఉంటుంది.
1: In this world of action, it is so difficult to safeguard the wealth of love.
0: Kanuka prati manavudu kudanu pradhanamainatundi nammakamainatundi mitrunni vetakali.
1: So every person should look after a faithful friend.
0: Aa mitrude devudu.
1: The true friend is God himself.
0: Atti nijamainatundi mitrunni sampadinchukoni tana prema dhanamunu aa mitrun chetiki andinchinappudu నువ్వు శాంతిగా సుఖంగా జీవించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ హ్యాండ్స్ ఓవర్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ టు ద ట్రూ ఫ్రెండ్ గాడ్, దెన్ దేర్ విల్ బి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: లోకములో హృదయం కంటే మించినటువంటి ఒక బోధకుడు మరొకడు లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ టీచర్ దాన్ దట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: హృదయమే బోధకుడు.
1: హార్ట్ ఈస్ ద రియల్ టీచర్.
0: కాలమే ఒక టీచర్.
1: టైమ్ ఈస్ ద టీచర్.
0: ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
1: ద వరల్డ్ ఇస్ ఎ బిగ్ టెక్స్ట్.
0: భగవంతుడే గొప్ప మిత్రుడు.
1: గాడ్ ఈజ్ గ్రేట్ ఫ్రెండ్.
0: ఇలాంటి నాలుగింటిని విశ్వసించి మానవుడు ఈ కర్మక్షేత్రం లోపల అన్ని విధాలా జీవించడానికి ప్రయత్నించాలి.
1: విత్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ వన్ షుడ్ లివ్ ఆన్ ఎర్త్.
0: ప్రతి మానవ జీవితమునందు మనకు ఆవిర్భవించేటువంటి ఫలమే ప్రేమ.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ the one that we have naturally is that of love.
0: ee jeevita vrutcham lopala prema aneetundi phalamu manaku labhistundali.
1: It is the tree of life that bears the fruit of love.
0: Aithe ee prema ane phalamuna manam bhujinchavalanna deeniki konni abhyantaralu ostunnayi.
1: If you want to partake the fruit of love, there are certain obstacles, objections.
0: Bhujinchataku puramu aa phalamunaku painunnatvanti oka tolunu teesiveyali.
1: Before you eat the fruit, start eating it, you have to remove the rind.
0: ప్రతి ఫలమునకు పైన ఒక తోలు ఉంటుంటారు, చర్మం కప్పి ఉంటారు.
1: Every fruit is covered by the skin or rind.
0: ఆ యొక్క తోలును తీసివేసినప్పుడు తదుపరి అందులో ఉన్నటువంటి యొక్క విత్తనములు కూడా తీసివేసినప్పుడే ఆ ఫలములో ఉన్నటువంటి మధురమైనటువంటి రసమును మనం గ్రోలవచ్చు.
1: You have to remove the outer rind of every fruit. And also remove the seeds so that you can enjoy the fruit inside.
0: ఈ ప్రేమ అనేటువంటి ఫలమునకు అహంకారం అనేటువంటి దట్టమైన చర్మం కప్పబడి ఉంది.
1: This fruit of love is covered by the thick skin of ego.
0: ఈ అహంకారం అనేటువంటి చర్మం తీసివేసి
1: we have to remove this thick skin of ego.
0: నేను నాది అనేటువంటి అభిమాన అహంకారం అనేటువంటి యొక్క విత్తనములు కూడాను తీసివేసినప్పుడే
1: we have to remove the hard seeds of I and mine.
0: Appude madhuramainatundi rasanni manamu grolataniki veelavutundi.
1: Then it is possible for every one of you to have that sweet juice.
0: Dinni vedantam nandu rasovai saha annaru. Aa rasa swarupude bhagavantudu.
1: God is the very form of this rasa or essence.
0: Prema roopamu brahmambu premamayamu.
1: God is in the form of love and full of love.
0: Prema prema to sandimpa nimamagunu.
1: It is absolutely necessary to establish connection between love to love.
0: Kana ప్రేమను గట్టిగా కలిగి ఉన్న.
1: Therefore, if you have got this strong love,
0: అద్వితీయ

0: Then only you deserve to reach the state of non-dualism.
1: ఏకత్వాన్ని పొందడానికి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వమే రాజ మార్గము.
0: To enjoy the spirit of unity or oneness, it is only the path of love prescribed.
1: మానవ జీవితము,
0: human life,
1: నేను అనే వ్యక్తి అనేటువంటి మార్గము నుంచి సమష్టి అనేటువంటి పట్టణము చేరడానికి ఇది ప్రయాణము.
0: Human life is a journey from the point of I to the we.
1: అంతేకాదు,
0: not only this,
1: సమ్ అనేటువంటి పదము నుండి సోహం అనేటువంటి గ్రామము చేరడానికి ఈ మానవునికి జీవితము.
0: ఇట్స్ ఎ జర్నీ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ సమ్ టు సోహం.
1: తాను చేసే సమస్త కర్మలు కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావమే ఇతని యొక్క లక్ష్యము.
0: హిస్ మెయిన్ ఆబ్జెక్టివ్ షుడ్ బి టు ఆఫర్ ఆల్ హిస్ డీడ్స్ సో హెస్ టు బి ప్లీజింగ్ టు గాడ్.
1: కానీ ఈనాటి మానవుడు ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడికి చేస్తున్నాడు ప్రయాణం?
0: మ్యాన్ టుడే ఈజ్ ఆన్ ద జర్నీ.
1: నేను అనేటువంటి స్థానం నుంచి తిరిగి నేను అనేటువంటి స్థానానికి చేరుతున్నాడు.
0: He starts from the position of I and comes back to the same place.
1: ఈ స్వార్థమే ఈ మానవత్వాన్ని ఇంత బలహీనతగా వించడానికి మూల కారణం.
0: It is this selfishness that makes you very weak.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటిది మనం నిర్మూలం చేయాలి.
0: Therefore we have to give up this selfishness totally.
1: కనుక స్వార్థాన్ని ఏనాడు మనం నిర్మూలం చేస్తామో ఆనాడే మన ప్రయాణం సక్రమంగా జరుగుతుంది.
0: That day when we give up this selfishness, we can have safe, comfortable journey.
1: ఈ ప్రేమ మూడు విధములైనటువంటి మార్గములో మనము దర్శిస్తున్నాము.
0: We experience love in three paths.
1: స్వార్థ ప్రేమ,
0: selfish,
1: అన్యోన్య ప్రేమ, పరార్థ ప్రేమ అని మూడు విధములు.
0: One is selfish love, other love give and take, third one is that of spiritual love.
1: నేను నిరంతరము సుఖాన్ని అనుభవించాలి.
0: I should be happy throughout.
1: సర్వ విధములైనటువంటి ఫలితములు నేను పొందాలి.
0: ఐ షుడ్ హావ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ ఎవ్రీ వే.
1: మిగతా వారి గతి నాకు అక్కర్లేదు.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ అదర్ రెస్ట్.
1: ఎవరేమైపోయినను నేను మాత్రం క్షేమంగా ఉండాలి అని ఆశించడమే స్వార్థం యొక్క తత్వం.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ఎనీబడీ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ కంఫర్టబుల్. దట్ ఇస్ ది ఎయిమ్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది,
0: దిస్ మ్యూచువల్ లవ్,
1: తాను తనకు సంబంధించినటువంటి బంధువులు మిత్రులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి.
0: Not only he himself, his relation should be happy.
1: కాని పరార్థ ప్రేమ అట్టిది కాదు.
0: But spiritual love is not that kind.
1: లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుక్షేమంగా ఉండాలి.
0: All should be happy.
1: దీనికి మూడు రకములైనటువంటి ఉపమానములు.
0: Here we have three examples.
1: స్వార్థ ప్రేమ అనేటువంటిది ఒక గదిలో వేసుకునేటువంటి బల్బు వంటిది.
0: Selfish love is like a bulb that illumines in a room.
1: కాని ఆ బల్బు నుండి కూడా నువ్వు ప్రకటించేటువంటి ఒక వెలుతురు ఆ రూమ్ కు మాత్రమే సంబంధించి ఉంటుంది.
0: ది లైట్ ఇస్ జస్ట్ లిమిటెడ్ టు దట్ పర్టిక్యులర్ రూమ్ ఓన్లీ.
1: కనుక ఇది స్వార్థమైనటువంటిది.
0: దిస్ ఇస్ సెల్ఫిష్ లవ్.
1: తన హృదయాన్ని సంబంధించినటువంటి ఒక తత్వము తనకు మాత్రమే ప్రకాశాన్ని ప్రభావాన్ని చేకూరుస్తుంది.
0: ఇట్ ఈస్ లిమిటెడ్ టు హిమ్ ఓన్లీ అండ్ దెర్ఫోర్ హీ అలోన్ ఎక్స్పీరియన్సెస్ లవ్.
1: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
0: యూ కెనాట్ కాల్ ఇట్ లవ్.
1: ఇంకా అన్యోన్య ప్రేమ అనేటువంటిది మూన్ లైట్ వంటిది.
0: మ్యూచువల్ లవ్ ఇస్ లైక్ మూన్ లైట్.
1: అన్ని వైపులు కూడాను దీని ప్రకాశం అందిస్తుంది కానీ అంత క్లియర్ గా ఉంటుండదు.
0: ఇట్ షెడ్స్ లైట్ నో డౌట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ బట్ నాట్ వెరీ క్లియర్.
1: కొంత సందేహాస్పదాన్ని అందిస్తుంటుంటది.
0: ఇట్ ఎంటర్టైన్స్ డౌట్ ఆల్సో.
1: ఆ వెన్నెల్లో త్రాడం చూచి పామని భ్రమించటము.
0: ఇన్ దిస్ మూన్ లైట్ వన్ మిస్టేక్స్ ద రోప్ like that of a serpent.
1: Moddu chettunu chuchi manishemo ani bhramichatamu.
0: A dead log of wood is mistaken as the human being.
1: Ilanti konni bhramalato koodi untuntadi ee prema.
0: This sort of a love is full of such illusion.
1: Anaga manchi varam chuchi chedda variga bhavinchukotamu.
0: Good or viewed as bad.
1: మంచిని చూచి చెడ్డగా తలంచుకోవటము.
0: గుడ్ ఈస్ థాట్ ఎస్ బ్యాడ్.
1: పవిత్రతను చూచి అపవిత్రంగా భావించటము.
0: సీక్రెట్ కన్సిడర్డ్ ఎస్ అన్.
1: ఇవన్నీ కూడాను కొన్ని జరుగుతుంటాయి మూన్ లైట్ లో.
0: These things happen in broad moonlight.
1: Light unnadi kaani anta prakashanga ledu.
0: There is light but it's not full.
1: Paratha prema anetundi sunlight vantidi.
0: Spiritual love is like sunlight.
1: Adi sarvatra kudanu sukshemanga anubhavimpajesi suspashtanga kudanu gocharanga avistundi.
0: It spreads all over. It makes you see, visualize very clearly.
1: Kanuka ee naadu manamu కేవలం అన్యోన్య ప్రేమ కంటే పరార్థ ప్రేమను మనం పొందటమే పవిత్రమైనటువంటి దివ్య జీవితానికి మార్గము.
0: Therefore, we should proceed, go beyond mutual love and experience spiritual love to experience that sanctity.
1: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి దైవత్వం పైన కూడాను సందేహాలు కలిగిస్తుంటాయి ఈ యొక్క అన్యోన్య ప్రేమ.
0: It is this mutual love that entertains doubt, even God, who is pure and clear and eternal truth.
1: అది కేవలము ఒక విధమైనటువంటి మూన్లైట్ వంటిదిగా ఉంటుండాలి.
0: It is a sort of moonlight, no doubt.
1: సందిగ్ధావస్థలో ఉండేటువంటి మానవత్వమే ఇలాంటి సందేహాలకు అవకాశం అందిస్తుంది.
0: It is only confused human life that gives scope for doubt.
1: బాహ్య చేష్టలు చూచి భ్రమిస్తుంది.
0: It is deluded by external actions.
1: చెడ్డవాని మాటలు అతి తీయగా ఉంటుంటాయి.
0: The words of the bad people are so palatable.
1: దానిని చూచి విశ్వసిస్తారు.
0: He has full faith in them.
1: మంచి వారి మాటలు కొంత కఠినంగా కనిపించవచ్చు.
0: The words of good people may be so harsh.
1: కానీ అది మధురమైనటువంటి తత్వాన్ని అందిస్తుంది.
0: But it passes on the nectarine nature within.
1: వర్షం కురిసే సమయం లోపల ఉడగండ్లు కూడాను పడతాయి, ఐసుగడ్డలు.
0: As you find the rain over there, you also find hailstones, no doubt.
1: అయితే ఈ మంచుగడ్డలు కొన్ని దెబ్బలను అందిస్తుంది.
0: అండ్ ఇట్ హిట్స్ యు, నో డౌట్.
1: వర్ష బిందువులు ఏమాత్రము మనకు ప్రమాదం కలిగించవు.
0: రెయిన్ డ్రాప్స్ విల్ నెవర్ హిట్ యు ఎనీవే.
1: కానీ ఈ మంచుగడ్డలో ఉండినటువంటిది కూడాను ఈ నీటి యొక్క తత్వమే.
0: హెయిల్ స్టోన్ ఆల్సో కంటైన్స్ వాటర్.
1: భగవంతుని ప్రేమ అప్పుడప్పుడు కొంచెం మంచుగడ్డ వలె కొంత బాధ కలిగిస్తుంది.
0: ది డివైన్ లవ్ హర్ట్స్ యు లైక్ దట్ అవే హెయిల్ స్టోన్.
1: అందులో ఉన్నది కూడాను ప్రేమ రసమైనటువంటి యొక్క జలమే.
0: ఇట్ ఇస్ ఆల్సో ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను భగవత్ తత్వాన్ని పరిపూర్ణంగా విశ్వసించి తద్వారా ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద డివినిటీ అండ్ లవ్ గాడ్ కంప్లీట్లీ.
1: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: God is love, love is God.
1: కనుక లివ్ ఇన్ లవ్,
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమలోనే మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to live in love.
1: అయితే సామాన్యమైన మానవులు,
0: ordinary human beings,
1: పరులు ఎందున్నటువంటి ఒక చిన్న దోషమైనప్పుడు పెద్ద దోషంగా భావిస్తుంటారు.
0: They will picturize small mistakes as gigantic in others.
1: తన ఎందున్నటువంటి గొప్ప తప్పును కూడాను తాను చిన్నదిగా విశ్వసిస్తుంటాడు.
0: హీ కన్సిడర్స్ హిమాలయన్ బ్లండర్ సో టైన్ అండ్ సింపుల్.
1: అది ఏ పెద్ద ద్రోహము.
0: ఇట్ వన్ బికమ్స్ ఏ
1: తనలో ఉన్నటువంటి చిన్న తప్పునైనా పెద్దదిగా భావించుకోవాలి.
0: హీ షుడ్ మ్యాగ్నిఫై హిస్ లిటిల్ మిస్టేక్స్, వన్ సోన్ మిస్టేక్.
1: తనలో ఉన్నటువంటి పెద్ద తప్పునైనా కూడాను చిన్నదిగా మనం విశ్వసించాలి.
0: అండ్ బిగ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్ షుడ్ బి సింప్లిఫైడ్.
1: అప్పుడే మనం తప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దెన్ దేర్ ఇస్ ఛాన్స్ నాట్ టు కమిట్ ఎనీ మిస్టేక్.
1: తన చిన్న తప్పునైనా కూడాను పెద్దదిగా భావించినప్పుడు ఇంకా పెద్ద తప్పు చేయడానికి వీడు పాల్పడడు.
0: వెన్ హీ కన్సిడర్స్ లిటిల్ మిస్టేక్ ఎస్ వెరీ బిగ్ వన్, హీ వుడ్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్ అట్ ఆల్.
1: ఇలాంటి చిన్న చిన్న విషయాల లోపలనే దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: With these small subtle things we should be able to know the divinity.
1: Kana manalo undinatvanti chinna doshamulaina kodanu peddadiga bhavinchi vatini anagadrokkadaniki teguna krushi cheyali.
0: We should consider little mistakes within us very big and try to control them.
1: Bhagavantuni prema veru, manavuni prema veru kaadu.
0: The divine love and the human love are not separate.
1: Idi vyavaharikamainatvanti love prapanchakamundi.
0: This is worldly love.
1: పారమాత్మిక సంబంధమైనటువంటిది ఈ యొక్క దివ్యమైన ప్రేమ.
0: ద డివైన్ లవ్ ఇస్ స్పిరిచువల్.
1: ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: There is wide gulf of difference between the two.
1: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
0: The love of God is selfless.
1: ఎట్టి స్వార్థము పరమాత్మని యందు కనిపించదు.
0: There is no trace of love in God at all.
1: అందువల్లనే పరమాత్మని ప్రేమ పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటాయి.
0: Therefore the divine love is pure.
1: దీనిని పురస్కరించుకునే మహానిష్యులు నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ది ఎన్షియన్స్ డిస్క్రైబ్ డివినిటీ యాజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, ప్యూర్, అన్సలీడ్.
1: ఇలాంటి ప్రేమతత్వాన్ని మనము అనుభవించాలనుకుంటే ఈ సంకుచితమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారికి ఇది సరైనట్టుగా కనిపించదు.
0: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ వాస్ట్ లవ్ you cannot have this narrow mindedness.
1: వారి ప్రేమ స్వార్థంతో కూడినటువంటిది.
0: Their love is full of selfishness.
1: భగవత్ ప్రేమ నిస్వార్థంతో చేరినటువంటిది.
0: The love of God is selfless.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఈనాటి యువకులు వారి ప్రేమను ప్రప్రథమ లోపల గొప్పదిగా భావించి విశాలంగా కూడా నిరూపిస్తుంటారు.
0: In the modern age, youngsters consider their little love very big.
1: విద్యను పూర్తి గడిపిన తర్వాత
0: the moment they complete their studies,
1: గురుకులంను వదిలిన తర్వాత
0: as they leave their school,
1: గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు.
0: They step into the stage of householder.
1: ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పుడు
0: as a householder,
1: వీళ్ళకి వివాహం జరుగుతుంది.
0: He gets married.
1: ఈ వివాహం జరిగిన తక్షణమే
0: the moment he is married,
1: కొన్ని దినములు ఇతని యొక్క ప్రేమ ఇంకా మితిమీరిన ప్రేమగా కనిపిస్తుంది.
0: In the beginning, the love seems to be too much, excess.
1: అప్పుడు వైఫే లైఫ్ గా భావిస్తాడు.
0: At the time he considers wife as the life.
1: ఇరువురు చేరి ఏదో సాయంకాలం ఒక బీచ్ లో వాక్ కని వెళ్తారు.
0: Both of them go for a walk along the beach.
1: కానీ భార్య పైన ఉన్నటువంటి యొక్క ఈ లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క అస్థిరమైనటువంటి ప్రేమ ద్వారా తన కంటికి ఒక ముళ్ళు కనిపిస్తుంది.
0: Because of his intense worldly physical love towards his wife, the husband finds a thorn on the way.
1: Tharn, tharn, tharn, ni lagutadu venikki.
0: The husband will immediately hold the hand of his wife and will say, this is a thorn.
1: Tana bharya padam padi, padam em pramadam tippistundo aneetundi prema cheta ee vidhamaina natana chestadu.
0: The love of the husband for the wife will make him to prevent her against stepping on the thorn.
1: ఇంకా మూడు నెలలు గడిచిన తర్వాత
0: ఆఫ్టర్ త్రీ మంత్స్
1: తిరిగి మరొక మార్గంలో ప్రవేశించి వాకింగ్ జరుగుతున్నప్పుడు
0: యాజ్ దే పాస్ బై అలాంగ్ అనదర్ వే
1: భర్త ఇంకొక ముందు చూస్తాడు.
0: హస్బెండ్ నోటీసెస్ అనదర్ థార్న్.
1: అప్పుడు భర్త చెప్తాడు భార్యకు,
0: ది హస్బెండ్ టెల్స్ హిస్ వైఫ్,
1: థార్న్ ఇస్ దేర్ బీ కేర్ఫుల్ అంటాడు.
0: థార్న్ ఇస్ దేర్ బీ కేర్ఫుల్ హి విల్ సే దట్.
1: మొదటి మూడు నెలలకు ముందున్నటువంటి ప్రేమ తగ్గిపోయింది.
0: ది లవ్ 3 months earlier has diminished. Husband will immediately hold the hand of his wife and will say, this is a thorn.
1: తన భార్య పాదం పడి పాదం ఏం ప్రమాదం తెప్పిస్తుందో అనేటువంటి ప్రేమ చేత ఈ విధమైన నటన చేస్తాడు.
0: The love of the husband

0: the love 3 months earlier has diminished now.
1: ఇంకా 6 నెలల తర్వాత
0: after 6 months
1: ఏదో ఒక తోటలో ప్రవేశిస్తారు.
0: They pass by a garden.
1: అక్కడ ఈ హస్బెండ్ తిరిగి ఒక ముళ్ళను చూస్తాడు.
0: The husband notices thorn again.
1: కళ్ళు కనిపించలే, ముళ్ళు అక్కడ ఉంటుంది వెనుకరా అంటాడు.
0: Don't you find the thorn there? Get back, he would say.
1: చూచారా,
0: see this.
1: 3 నెలలకు 6 నెలలకు ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమ సన్నగిలుతూ వచ్చేసింది.
0: The physical love diminishes.
1: దీనిని ప్రేమ అని చెప్పలేరు.
0: Decreases month to month.
1: ప్రేమ అని పేరు పెట్టారే కానీ ఇది ప్రేమ కాదు.
0: It is love for name's sake, but it's not
1: true. ఇది కేవలం అటాచ్మెంట్ యొక్క రియాక్షన్.
0: This love is a reaction of the attachment.
1: కాని భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
0: But the love of God is not like that.
1: ఎప్పటికీ తన జీవిత పర్యంతం కూడాను పవిత్రమైనటువంటి యొక్క నిష్కల్మషమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను నిరూపిస్తూ ఉంటాడు.
0: The love of God is permanent and sacred, selfless.
1: కాని ఇట్టి పవిత్రమైన ప్రేమను అందరూ అర్థం చేసుకోలేరు.
0: All cannot comprehend this sacred love of God.
1: అర్థం చేసుకోకపోతే పోని, కానీ దాన్ని పెడర్థంగా తీసుకుంటారు.
0: They not merely don't understand, but they take a distorted version.
1: దీనివల్లనే మానవుని యొక్క జీవితము అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతుండాలి.
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ హ్యూమన్ లైఫ్ ఇస్ పుట్ లాట్ ఆఫ్ సఫరింగ్.
1: తుచ్చమైనటువంటి యొక్క కోరికల చేత భగవంతుని ప్రార్థించి తద్వారా కొంత నిరాశ కలిగిన తర్వాత భగవంతుని ద్వేషిస్తుంటారు.
0: They pray to God to fulfill their low, mean desire. Out of frustration, they give up God.
1: Liberation ani chaala mandi korutuntaru.
0: Many people want liberation.
1: Emti ee liberation?
0: What is this liberation?
1: Naaku artham kavatam ledu.
0: It's not understood anyway.
1: Nenu Bhagavantuni chudali chudalani aashistunnaru.
0: They want to see God.
1: Bhagavantuni chudalanukuneetunte vaadu bhagavat bhavam nee hrudayamlo nimpukovali kada.
0: If you want to see God, you should have godly feeling in your heart.
1: కాని అట్టి విశ్వాసమే లోపల లేక భగవంతుని చూడాలంటే ఏ రీతిగా నీకు కనిపిస్తాడు?
0: Without that faith in your heart, how do you expect to see God?
1: నీవే భగవంతుడై ఉన్నావు.
0: You are God.
1: అలాంటి సత్యం లోపల నిన్ను నీవు మర్చిపోతున్నావు.
0: You have forgotten your true self.
1: భగవంతుని చూడాలంటే ఏ రీతిగా చూడగలవు?
0: How can you see God?
1: కనుక నీవు ఒక చిన్న ఉదాహరణము,
0: a small illustration.
1: భగవంతుని పైన పూర్ణ విశ్వాసం లేకుండా ఎంత సమీపంలో ఉండినప్పటికీ అది భగవత్ తత్వం మనకు అర్థం కాదు.
0: యు మే బి సో క్లోజ్ టు గాడ్ వితౌట్ టోటల్ ఫెయిత్ యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్.
1: ఒక తామర పుష్పం ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ ద లోటస్ ఫ్లవర్.
1: తామర పుష్పం పైన కప్ప ఉంటుండాలి.
0: యు ఫైండ్ ద ఫ్రాగ్.
1: కప్పకు ఒక నివాసంగా ఏర్పడుతుండాలి ఈ యొక్క తామర పుష్పం.
0: అండ్ ఇట్స్ ద ఫ్రాగ్ దట్ లివ్స్ ఆన్ ద లోటస్ ఫ్లవర్.
1: కానీ ఆ లోటస్ ఎందు ఉండేటువంటి ఒక మకరందము ఈ కప్పకు ఏమాత్రం రుచి తెలియదు.
0: Frog does not know the taste of the nectar in a lotus flower.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇది ఒక లోటస్, ఇది పద్మము, ఇది కమలము, ఇందులో మధురమైనటువంటి రసం ఉంది అనేటువంటి ఒక విశ్వాసం దానికి లేదు.
0: The reason is frog has no faith on the nectar contained within the lotus flower.
1: కానీ ఆ మధురమైన రసం యొక్క రుచిని కనుక్కున్నటువంటి తుమ్మెదలు ఎక్కడి నుంచినో, ఏ దేశాల నుంచినో పరిగెత్తి వస్తుంటారు.
0: బట్ హనీ బీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ బీయింగ్ డ్రాన్ బై ద నెక్టార్.
1: కనుకనే మనము దగ్గర ఉండి కూడా దూరం వారిగా అయిపోతున్నాము.
0: దేర్ఫోర్ దో వీఆర్ సో నియర్ బట్ వీఆర్ ఫార్.
1: వారు దూరంగా ఉండినప్పటికీ దగ్గర వారే అయిపోతున్నారు.
0: దే మే బి సో ఫార్ ఆఫ్ బట్ యెట్ దే ఆర్ నియర్.
1: కనుకనే ప్రేమ యొక్క గుణం ఎట్లాంటిదంటే,
0: ద నేచర్ ఆఫ్ లవ్ ఈజ్
1: దూరస్తుని కూడాను సమీపస్తుని గావిస్తుంది.
0: ఇట్ విల్ మేక్ ద పర్సన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ సో నియర్.
1: నియోగిని కూడాను సంయోగంగా చేస్తుంది.
0: ఈవెన్ సెపరేషన్ ఇస్ మేడ్ ఇన్ టు యూనియన్.
1: నరుణ్ణి కూడాను నారాయణుడిగా మారుస్తుంది.
0: ఏ హ్యూమన్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద డివైన్.
1: కనుక ఇంత సమీపత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక మానవుడు ప్రేమతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ సచ్ ఎ ప్రాక్సిమిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఉండినటువంటిది ప్రేమనే.
0: It is love present in every person.
1: Kaani ee prema swarthamaina margamlo pravesha pettatam cheta idi kevalam anubandhanga maaripothundali.
0: Because of selfishness, love becomes an attachment.
1: Kalukani anubandhanga undinanta varaku kudanu ee prema tattvam manaku anubhootiki raadu.
0: So long there is attachment, you cannot experience love.
1: Idi kevalam daiva prema aneetundi oka bhavaniki manam praveshinchali.
0: We should experience the divine love in the true sense.
1: Laukikamaina paramarthikamaina ప్రాకృతమైన ఈ తత్వం లోపల అనేక విధమైనటువంటి మార్పులు కలుగుతుంటాయి.
0: దేర్ ఆర్ బౌండ్ టు బి చేంజెస్ ఇన్ దిస్ ఫిజికల్ మండేన్ వరల్డ్.
1: ఇది ఏ విధంగా జరుగుతుంటాయి?
0: వాట్ సార్ట్ ఆఫ్ చేంజెస్ యూ నోటీస్?
1: మానవుడు రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ

0: attempt to know the unity between the two.
1: ఈ నాటి యువకులు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా గుర్తించడం అత్యవసరం.
0: In the modern age, youngsters should know the nature of love.
1: అనేక విదేశీయుల నుంచి వచ్చేటువంటి వారు కానీ లేక స్వదేశీయులు కానీ ఈనాడు మిత్రత్వం అనేటువంటిది గొప్పగా అభివృద్ధి గావించుకుంటున్నారు.
0: The foreigners and the natives develop this friendship.
1: యువకుల యందును యువతులు యందును కూడాను ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటి దాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నారు.
0: Young men and women have full faith on this friendship.
1: కనుక ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా ప్రమాద పరిస్థితికి తెస్తుంది.
0: దిస్ ఫ్రెండ్షిప్ ఇస్ హైలీ డేంజరస్.
1: హీఈస్ మై బాయ్ ఫ్రెండ్, షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్ అంటారు.
0: లెట్స్ సే హీఈస్ మై బాయ్ ఫ్రెండ్, హీఈస్ మై గర్ల్ ఫ్రెండ్.
1: ఈ ఫ్రెండ్షిప్ కంటే కూడా నీకు ఇష్టంగా ఉంటుంటే పూర్తి మ్యారేజ్ చేసుకోండి, మంచిదే, కానీ ఫ్రెండ్షిప్ మాత్రం చేయకండి.
0: ఇఫ్ యు హావ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫ్రెండ్షిప్ గెట్ మ్యారీడ్, బట్ డోంట్ బి జస్ట్ మియర్లీ ఎ ఫ్రెండ్.
1: ఈనాడు ఒక ఫ్రెండ్, రేపు మరొక ఫ్రెండ్, ఇంకొక నెలకు ఇంకొక ఫ్రెండ్, ఈ విధంగా ఫ్రెండ్ మారుస్తూ ఉంటుంటే నీకున్నది ఒకే హార్ట్ గాని ఇన్ని చైర్స్ లేవు.
0: యు హావ్ వన్ ఫ్రెండ్ టుడే, అనదర్ ఫ్రెండ్ టుమారో, అనదర్ దేర్ ఆఫ్టర్, అండ్ యు హావ్ గాట్ ఓన్లీ వన్ హార్ట్.
1: మన హృదయం అనేటువంటిది సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
0: అవర్ హార్ట్ ఈస్ సింగిల్ చైర్ బట్ నాట్ మ్యూజికల్ చైర్.
1: ఈనాడు జీవితం అంతా కూడా మ్యూజికల్ చైర్ గా తయారైపోతుంటుండాలి.
0: ద హోల్ లైఫ్ హాస్ బికమ్ ద వన్ ఆఫ్ మ్యూజికల్ చైర్.
1: తద్వారానే అనేక అశాంతులకు గురి అవుతున్నారు.
0: దిస్ లీడ్స్ టు ఆల్ రెస్ట్లెస్నెస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: 10 సంవత్సరముల పూర్వము,
0: 10 ఇయర్స్ బ్యాక్,
1: ఈ ప్రదేశంలో ఒక వృక్షం ఉండేటువంటిది.
0: అట్ దిస్ స్పాట్ దేర్ వాజ్ ఎ బిగ్ ట్రీ.
1: ఒక 16 సంవత్సరాల 17 సంవత్సరాల పిల్లవాడు అమెరికా నుంచి వచ్చాడు.
0: ఎ 16-year-old boy కేమ్ ఫ్రమ్ అమెరికా.
1: ఆ చెట్టు కింద కూర్చొని ఒకే విచారంగా ఉంటున్నాడు.
0: హీ సాట్ అండర్ ద ట్రీ వెరీ సాడ్.
1: భజన అయిపోయింది, హారతి అయిపోయింది, అందరూ వెళ్లిపోయారు.
0: భజన్ వాజ్ ఓవర్, హారతి వాజ్ ఓవర్, ఎవ్రీవన్ లెఫ్ట్.
1: కానీ నేను బయటికి వచ్చాను.
0: భగవాన్ జస్ట్ కేమ్ అవుట్.
1: అది నా వాడుక.
0: దట్స్ హిస్ ప్రాక్టీస్.
1: ఆ ఒక్క పిల్లవాడు మాత్రం కూర్చొని చాలా విచారంగా ఉంటున్నాడు.
0: దట్ బాయ్ సాట్ అండర్ ద ట్రీ ఫీలింగ్ వెరీ సాడ్.
1: నేను అడిగాను, వేర్ డిడ్ యు కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు బాయ్ అన్నాను.
0: భగవాన్ ఆస్క్డ్ హిమ్, వేర్ డు యు కమ్ ఫ్రమ్.
1: నేను అమెరికా నుంచి వచ్చాను అన్నాడు.
0: హి సెడ్ ఐ కమ్ ఫ్రమ్ అమెరికా.
1: ఎందుకు నీవు ఇంత విచారంగా కనిపిస్తున్నావు అన్నాడు.
0: భగవాన్ ఆస్క్డ్ వై ఆర్ యూ సో సాడ్.
1: గట్టిగా ఏడ్చాడు, నా పాదాలు గట్టిగా పట్టుకున్నాడు.
0: ద బాయ్ క్రైడ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
1: నాకు తెలుసును,
0: భగవాన్ నోస్.
1: కానీ అతని నుంచి చెప్పించాలకుని నేను ఏం నీ యొక్క పరిస్థితి అన్నాను.
0: బట్ భగవాన్ వాంటెడ్ హిమ్ టు టెల్ హిమ్సెల్ఫ్, దేర్ఫోర్ హి ఆస్క్డ్ వాట్ హ్యాపెన్.
1: 17 సంవత్సరాల బాలుడు,
0: ఇస్ ఎ బాయ్ ఆఫ్టర్ ఆల్ 17 ఇయర్స్.
1: ఈ పిల్లవాడికి ఇంత విచారము, ఇంత దుఃఖము రావడానికి కారణం ఏమిటి?
0: వై షుడ్ బి సో వరీడ్, వై షుడ్ బి సో సాడ్. వాట్
1: ఈ దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు, కానీ నేను అడిగాను ఎందుకు దుఃఖపడుతున్నావని.
0: భగవాన్ డస్ నాట్ నో వాట్ అన్హాపీనెస్ ఈజ్, బట్ హి వాంట్స్ టు నో ద రీజన్ బిహైండ్ దిస్.
1: ఆ పిల్లవాడు చెప్తున్నాడు,
0: ద బాయ్ సేస్,
1: స్వామి,
0: స్వామి,
1: నాకు సెకండ్ వైఫ్ నన్ను వదిలిపెట్టిపోయింది.
0: ద బాయ్ సెడ్, మై సెకండ్ వైఫ్ లెఫ్ట్ మీ.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: నా సెకండ్ వైఫ్ కు ఒక బిడ్డ ఉంటుండది, ఆ బిడ్డ అంటే నాకు చాలా అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్ అయినటువంటి బిడ్డను కూడా తీసుకుపోయింది.
0: మై సెకండ్ వైఫ్ హ్యాస్ ఎ చైల్డ్, ఐఎమ్ వెరీ మచ్ అటాచ్డ్ టు దట్ బేబీ.
1: 17-18 సంవత్సరాలకు సెకండ్ వైఫ్ అట. ఇంకా 20 సంవత్సరం అయితే ఏ ఫోర్త్ వైఫ్ వచ్చేస్తుంది, వాడు మోసుకుని పోతారు వీళ్ళు చస్తే. ఇది ఫ్రెండ్ యొక్క వివాహ.
0: ఆఫ్టర్ ఆల్ హిస్ ఏజ్ 17, బై ది టైమ్ హిస్ 20 విల్ హావ్ 4 వైఫ్స్ టు క్యారీ హిస్ డెడ్ బాడీ కంఫర్టబుల్లీ.
1: ఈ విధంగా ఉంటుందని జగత్తు లోపల మానవుని యొక్క జీవితం.
0: దిస్ ఈస్ ద ట్రెండ్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
1: ఈనాటి మానవుని యొక్క తత్వము, మానవత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు.
0: దే డోంట్ నో ది పర్పస్ అండ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుడు అంటే చాలా విలువైనటువంటి వాడు.
0: హ్యూమన్ బీయింగ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: చాలా గౌరవనీయమైనది.
0: హి హస్ గాట్ ఆల్ ది రెస్పెక్ట్.
1: ఈ యొక్క పవిత్రత అనేటువంటిది విర్ అనేటువంటి లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది.
0: దిస్ వర్డ్ పర్సోనా ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ది విర్, ద లాటిన్
1: డెరివేటివ్.
0: విర్
1: విర్ అనేటువంటిది లాటిన్ పదం నుంచి వచ్చింది.
0: విర్ ఇస్ ద లాటిన్ డెరివేటివ్.
1: ఈ విర్ అనగా ఏమిటి? పవిత్రత.
0: విర్ మీన్స్ సేక్రెడ్నెస్, శాంక్టిటీ.
1: మానవుడు పవిత్రమైనటువంటి వాడు.
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ సేక్రెడ్.
1: ప్రియమైనటువంటి వాడు.
0: సో లవబుల్.
1: నమ్మకమైనటువంటి వాడు.
0: ఫుల్ ఆఫ్ ఫెయిత్
1: అని ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్.
1: నమ్మకమైనటువంటి మానవుడు, పవిత్రమైన మానవుడు, విలువైనటువంటి మానవుడు ఇంత శక్తిహీనుడైపోవడానికి కారణమేమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్? The human being is full of faith and sanctity. Why is it that he lost his
1: faith? తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే మూల కారణము.
0: The reason is not able to know his true nature.
1: నేను ఎవరు? మానవుడను.
0: Who am I? I am the human being.
1: ఇలాంటి మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద హ్యూమన్ బీయింగ్ ఇస్ సో సీక్రెట్.
1: ఎంత దివ్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ డివైన్.
1: ఎంత భవ్యమైనటువంటిది. ఎంత నవ్యమైనటువంటిది.
0: హౌ నోబుల్ అండ్ నోవెలిటీ.
1: కనుకనే మా నవ అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ మా నవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: ఏమి కాదు, నవ కొత్త వాణ్ణి కాదు.
0: మా నో నవ న్యూ ఇస్ నాట్ న్యూ.
1: నేను పురాతనుడను. నేను సనాతనుడను. దేహం మారుతున్నాయి కానీ నేను మారటం లేదు.
0: ఓన్లీ ద బాడీ దట్ చేంజెస్ బట్ ఐ హావ్ నాట్ చేంజ్.
1: అంత దివ్యత్వమైన మానవత్వాన్ని ఇంత నీచత్వంగా మనం భావిస్తున్నాము.
0: దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ సో డివైన్ వీ టేక్ ఇట్ సో లో అండ్ చీప్.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మానవులకు ఆహార విహారం చేత అనేక విధమైనటువంటి యొక్క ఆపోహలు కలుగుతుంటాయి.
0: వీ హావ్ గాట్ సో మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ బేస్డ్ ఆన్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఈ థాట్స్ కు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ గివ్ ఎనీ
1: స్కోప్. ఏ థాట్ వచ్చినప్పటికీ ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని కొంతవరకు ఎన్క్వైరీ చేయి.
0: Any thought may come to you, just inquire, is it good or bad, right or wrong?
1: అందుకోసమే మానవునికి నాలుగు విధమైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నాయి.
0: So man is gifted with four types of wisdom.
1: ఏమిటి అవి నాలుగు?
0: What are they?
1: ఒకటి bookish knowledge.
0: One is bookish knowledge.
1: రెండవది superficial knowledge.
0: Second superficial knowledge.
1: మూడవది discrimination knowledge.
0: Third discrimination knowledge.
1: నాలుగోది general knowledge.
0: Fourth general knowledge.
1: ఐదవది practical knowledge.
0: The fifth practical knowledge.
1: ఈ practical knowledge లేకుండా ఈ బుకిష్ నాలెడ్జీ, ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జీ పెట్టుకుని మనము కేవలం ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ విత్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ బుకిష్ నాలెడ్జ్.
1: కనుక మనము చదివేటువంటి ఒక చదువులకును నడిచేటువంటి నడతలకు ఏమాత్రము సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద స్టడీస్ అండ్ అవర్ లెర్నింగ్ అండ్ అవర్ బిహేవియర్ డోంట్ హ్యావ్ ఎనీ కోఆర్డినేషన్.
1: కనుక నీ మానవుడు అనగా ఎవరు?
0: Who is a human being?
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action, moodu kalale.
0: There should be perfect harmony between thought, word and deed.
1: Appude ni manavattam anetundi divyattanga maaripothundi.
0: Then only human life is sanctified.
1: Ee annintiki daiva vishwasanni manam penchukovali.
0: We should develop faith in God more and more.
1: Aa vishwasamlo itti doubts ke maatram avakasam undadu.
0: In that faith there is no scope for any sort of doubt.
1: ఒక వేళ ఏమైనా నీ నుంచి డౌట్స్ వస్తుండాలంటే అది నీ యొక్క ఇమాజినేషన్.
0: Even if doubts originate, it amounts to your imagination.
1: అది psychological.
0: It is psychological.
1: అంతే కానీ ఎదురు వ్యక్తి యొక్క తత్వం కాదు.
0: It's nothing to do with outer person.
1: నీవు భావించే భావములన్నీ కూడాను నీ యొక్క ప్రతిబింబంలే కానీ.
0: All your thoughts are your own reflections.
1: దివ్యత్వం యొక్క ప్రతిబింబం కాదు.
0: Nothing to do with the divinity.
1: కనుక ప్రతి దాని ఎందుకు కూడాను నీ రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్.
0: సో ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్ వీ షుడ్ నో దీస్ త్రీ, రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక దివ్యత్వానికి ఆ రిఫ్లెక్షన్ లేదు, ఆ రియాక్షన్ లేదు, రీసౌండ్ లేదు.
0: డివినిటీ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: ఓన్లీ వన్ సౌండ్.
0: ఓన్లీ వన్ సౌండ్.
1: అదే ట్రూత్.
0: దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం వద, ధర్మం చర.
0: స్పీక్ ట్రూత్. Tread along the path of righteousness.
1: ఆ సత్య స్వరూపమైనటువంటి దైవత్వానికి వేరే మార్పులు ఏమాత్రము ఉంటుండవు.
0: God is truth. That is changeless.
1: కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించాలి.
0: We should have full faith in God who is truth.
1: ఈనాడు లోకములో దైవం అంటే ఏమిటో అనేటువంటిది ఎవరు చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: టుడే ఇన్ దిస్ ప్రెసెంట్ వరల్డ్ నో వన్ అండర్స్టాండ్స్ హూ గాడ్
1: ఈజ్. ఈ నిజాయితీ అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: దే డోంట్ అండర్స్టాండ్ వాట్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్.
1: ఏనాడు ఈ నీతి నిజాయితీలను విశ్వసించి సరి అయిన ధర్మ మార్గమును అనుసరిస్తారో ఆనాడే దేశం బాగుపడుతుంది.
0: దట్ డే వెన్ వీ అండర్స్టాండ్ the morality and integrity and tread along the path of righteousness, then we'll prosper.
1: కానీ ఈనాటి మానవుడు యావ జీవితాన్నంతా కూడాను ధనము, ధనము, ధనము, ధనము.
0: Man today, he spends all his life thinking about money.
1: ధనమునకు దాసుడు అవుతున్నాడే కాని గుణములకు దాసుడు కావటం లేదు.
0: Man has become a slave to money, but not to the virtue.
1: దైవాన్నైనా విస్మరిస్తాడు కాని, విస్మరిస్తాడు కాని ధనాన్ని విస్మరించడు.
0: Man is prepared even to forget God, but not money.
1: ధనమే కావాలి.
0: He wants money.
1: ధనముండి ఏం చేస్తుంది?
0: What is that it does?
1: ఇదంతా కూడా తాత్కాలికమైన జీవితానికి సదుపాయం కలిగించవచ్చును.
0: మనీ మే ప్రొవైడ్ కన్వీనియన్సెస్ ఇన్ దిస్ టెంపరీ లైఫ్.
1: మానవత్వంలో చాలా విచిత్రమైనటువంటి ఒక చిత్రము మీకు చూపించాలి.
0: యూ షుడ్ నో ద మిస్టరీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: మనము మన పడక గదికి సీలింగ్ ఫ్యాన్ వేసుకున్నాం.
0: వీ హావ్ ది సీలింగ్ ఫ్యాన్ ఫిక్స్డ్ ఇన్ అవర్ బెడ్రూమ్.
1: మంచి ఎయిర్ కండిషన్ పెట్టుకున్నాము.
0: ఇట్స్ ఎయిర్ కండిషన్.
1: దెన్ల బెడ్ వేసుకున్నాము.
0: వీ హావ్ స్ప్రెడ్ ది డన్ల బెడ్.
1: దెన్ల పిల్లో పెట్టుకున్నాము.
0: వీ హావ్ డన్ల పిల్లో.
1: కానీ పన్నుకున్నావు నీవు.
0: వీ రెస్టెడ్.
1: నిద్ర రావటం లేదు.
0: బట్ యెట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్.
1: దేనికోసం ఈ యొక్క ఎయిర్ కండిషన్ పెట్టుకున్నావు?
0: వాట్ ఫార్ ఇస్ ఎయిర్ కండిషన్?
1: సుఖనిద్ర కోసమని నువ్వు పెట్టుకున్నావు.
0: టు హావ్ ఎ కంఫర్టబుల్ స్లీప్.
1: ఎందుకోసం నీ యొక్క సీలింగ్ ఫ్యాన్ వేసుకున్నావు?
0: వై హావ్ ఇన్స్టాల్డ్ సీలింగ్ ఫ్యాన్.
1: ప్రశాంతమైనటువంటి నిద్ర రావాలని వేసుకున్నావు.
0: యూ వాంట్ హావ్ వెరీ గుడ్ స్లీప్.
1: ఈ డెన్ల బెడ్ ఎందుకు వేసుకున్నావు?
0: వాట్ ఫార్ ఇస్ ఇట్ ఆన్ ద బెడ్?
1: నిద్ర కోసమని వేసుకున్నావు.
0: ఓన్లీ ఫర్ స్లీప్.
1: కానీ నిద్ర రావటం లేదు.
0: యట్ యు ఆర్ నాట్ ఏబుల్.
1: ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ప్రొవిజన్?
1: అదే విధంగానే ప్రతి మానవుని కూడాను దేహము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ ఐదు కూడాను శాంతి అనేటువంటి సుఖనిద్రను పొందే నిమిత్తం వచ్చినాయి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ప్రొవైడెడ్ ద కన్వీనియన్సెస్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్ టు హ్యావ్ ద స్లీప్.
1: ఈ శాంతి అనేటువంటిది మనకు అందించినప్పుడు ఈ యొక్క బాడీ అనేటువంటిది ఎందుకు?
0: When we don't have peace, what for is the body?
1: ఈ మైండ్ అనేది ఎందుకు?
0: Why mind?
1: ఈ బుద్ధి అనేది ఎందుకు?
0: Why intellect?
1: ఇవన్నీ చేరి నీకు శాంతిని అందించాలి.
0: They should give you peace ultimately.
1: కానీ ఇవి అశాంతిని అందిస్తూ ఉన్నాయి.
0: But we are restless.
1: అశాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి కాదు ఈ ఇంద్రియములు.
0: These senses are not given to be restless.
1: ఈ ఇంద్రియములు శాంతి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The senses are given to be restless.
1: ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: Every person should recognize this.
1: ఏనాడు ఇవి సరైన మార్గంలో ప్రవేశిస్తాయి? పరిపూర్ణమైనటువంటి నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడే ఇవి మన పవిత్రమైన శాంతిని అందిస్తాయి.
0: When they develop pure, selfless love, you will have peace.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
0: ప్రేమ గివ్స్, ఇట్ నెవర్ రిసీవ్స్.
1: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ప్రేమకు, దివ్యమైన ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఇదియే.
0: దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ ద డివైన్ లవ్.
1: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకుంటుంది గాని ఇచ్చుకోదు.
0: వరల్డ్లీ లవ్ ఇట్ ఓన్లీ గెట్స్, ఇట్ నెవర్ గివ్స్.
1: కానీ పరమాత్మ తత్వము ఇచ్చుకుంటుంది గాని పుచ్చుకోదు.
0: గాడ్ గివ్స్, నెవర్ గెట్స్.
1: ఎప్పుడు కూడా నువ్వు గివింగ్, గివ్, గివ్, గివ్.
0: గాడ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
1: ఇదియే పరమాత్మ ప్రేమకు ఉన్నటువంటి ప్రధాన గుణం.
0: దిస్ ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ డివైన్ లవ్.
1: ఇంకా రెండవది ఏమిటంటే ఈ పరమాత్మ ప్రేమకు ఎట్టి భయము లేదు.
0: The divine love has no fear.
1: ప్రాకృతమైన ప్రేమకు ఎవరేమంటారు, ఎవరేం చెప్తారు అనేటువంటి భయం ఉంటుంది. కానీ పరమాత్మ ప్రేమకు స్వార్థం లేదు, అందువల్ల భయం లేదు.
0: Worldly love is full of fear, whereas divine love has no fear because there is no selfishness.
1: ఇంకా మూడవది,
0: థర్డ్ వన్,
1: ఇది ప్రేమకు ప్రేమనే గమ్యము.
0: Love is the goal of love.
1: ప్రేమకు ప్రేమనే కానీ పదార్థం కాదు ప్రేమకు.
0: Love is equal to love. It's
1: unparalleled. అందుకోసమే ప్రేమ త్రికోణములతో కూడినటువంటిది అన్నారు.
0: So love is triangular.
1: ఒకటి ప్రేమ ఇచ్చుకోవటం.
0: On one side giving.
1: రెండవది నిర్భయము.
0: Second fearlessness.
1: మూడవది ప్రేమకు ప్రేమనే ఫలము.
0: Third is connection between love and love.
1: ఇది దివ్యమైనటువంటి ప్రేమ.
0: This is the divine love.
1: ఈనాటి మానవులు
0: Man today.
1: భగవంతుని అనేక విధములుగా ప్రార్థిస్తున్నారు.
0: Man prays to God in varied ways.
1: ఏమని ప్రార్థిస్తున్నారు?
0: What is prayer?
1: ధనం కావాలని ప్రార్థిస్తున్నారు.
0: They pray for money.
1: పెళ్లి కావాలని ప్రార్థిస్తున్నారు.
0: For marriage.
1: పిల్లలు కావాలని ప్రార్థిస్తున్నారు.
0: For children.
1: గృహములు కావాలని ప్రార్థిస్తున్నారు.
0: For a home.
1: అధికారం కావాలని ప్రార్థిస్తున్నారు.
0: Position.
1: ఈ విధంగా భౌతికమైనటువంటి వాటిని ప్రార్థిస్తున్నారు.
0: We pray to God for worldly desires.
1: ఇది కాదు మనం దైవంతుని ప్రార్థించవలసింది.
0: We should not pray to God.
1: ఏమి నీ దగ్గర లేదో,
0: that which is not with you,
1: దానిని నువ్వు భగవంతుని ప్రార్థించాలి.
0: అండ్ యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ దట్.
1: నీ దగ్గర లేనిది తన దగ్గర ఉన్నదాని నువ్వు ప్రార్థించాలి.
0: యూ షుడ్ ప్రే ఫర్ దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ యూ ఆర్ విత్ యూ.
1: నీ దగ్గర ప్రేమ లేదు.
0: దేర్ నో లవ్ ఇన్ యూ.
1: ఆ ప్రేమను భగవంతుని దగ్గర ఉంది, ఆ ప్రేమను ప్రార్థించు.
0: లవ్ ఇస్ ఇన్ అబండెన్స్ విత్ గాడ్, ప్రే ఫర్ దట్ లవ్.
1: నీలో శాంతి లేదు.
0: యూ హ్యావ్ నో పీస్.
1: ఆ శాంతి భగవంతుని దగ్గర ఉంటుంది అది.
0: అండ్ దట్ పీస్ ఇస్
1: కాబట్టి దాన్ని నువ్వు ప్రార్థించు.
0: ప్రే ఫర్ పీస్.
1: నీ దగ్గర ఆనందం లేదు.
0: యూ హ్యావ్ నో బ్లిస్ ఇన్ యూ.
1: ఆ ఆనందం భగవంతుని దగ్గరనే ఉంటుంది.
0: అండ్ గాడ్ ఈస్ బ్లిస్.
1: ఎందుకనగా భగవంతుడు నిత్యానందం.
0: బికాస్ గాడ్ హెస్ గాట్ ఇటర్నల్
1: సుఖదం.
0: సుప్రీం హ్యాపీనెస్.
1: కేవలం జ్ఞానమూర్తిం.
0: అండ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్.
1: ద్వంద్వాతీతం గగన సదృశం.
0: నాన్ జ్యువల్ ఎథీరియల్.
1: తత్వమస్యాది లక్ష్యం.
0: అండ్ ది చీఫ్ ఎయిమ్. One.
1: సత్యం.
0: ట్రూత్.
1: విమలం.
0: ప్యూర్.
1: అచలం.
0: అన్వేరబుల్.
1: సర్వధి సాక్షిభూతం.
0: ది ఎటర్నల్ విట్నెస్.
1: భావాతీతం త్రిగుణరహితం.
0: బియాండ్ ఆల్ ఎమోషన్స్ అండ్ అట్రిబ్యూట్లెస్.
1: నీకు ప్రేమను కావాలంటే భగవంతుని దగ్గర శాశ్వతమైన ప్రేమ ఉంటుండాలి, దాన్ని నువ్వు అడుగు.
0: If you want love, pray for love because love is with God.
1: నీ దగ్గర శాంతి లేదు, భగవంతుడు శాంత స్వరూపుడు, అతని దగ్గర నీవు శాంతిని కోరు.
0: You have no peace, God is the very embodiment of peace, pray for peace.
1: నీ దగ్గర ఆనందం లేదు,
0: you have no bliss,
1: కానీ సంతోషం ఉంది.
0: Yet there is happiness.
1: సంతోషమునకు ఆనందమునకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
0: We should recognize the difference between happiness and bliss.
1: హ్యాపీనెస్ అనేటువంటిది హార్ట్ తో సంబంధించినటువంటి.
0: హ్యాపీనెస్ ఇస్ రిలేటెడ్ టు ద హార్ట్.
1: హ్యాపీ అనేటువంటిది హెడ్ తో సంబంధించినటువంటి.
0: హ్యాపీనెస్ ఇస్ రిలేటెడ్ టు ద హెడ్.
1: హెడ్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
0: హెడ్ క్యారీస్ రెస్పాన్సిబిలిటీ.
1: హార్ట్ రైట్.
0: హార్ట్ హాస్ గాట్ ద రైట్.
1: ఈ రైట్ తో మనం ఫైట్ చేయాలి, కానీ రెస్పాన్సిబిలిటీతో ఫైట్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: వి హావ్ టు ఫైట్ విత్ రైట్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్?
1: ఆనందమని హృదయంతో కూడినటువంటిది.
0: ద బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్.
1: కనుక నీ ఆనందమును భగవంతుని దగ్గర నివాసించు.
0: సో ఎక్స్పెక్ట్ దిస్ బ్లిస్ ఫ్రమ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని ప్రార్థించటము మన దగ్గర లేనటువంటి వాటిని ప్రార్థించాలి.
0: సో వి హావ్ టు ప్రే టు గాడ్ ఫర్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్
1: డబ్బు నీ దగ్గర ఉంటుండాలి, లోకంలో ఉంటుండాలి. ఎందుకు నువ్వు భగవంతుని దగ్గర ఆశించటం?
0: యూ హావ్ మనీ అండ్ దేర్ ఇస్ మనీ ఇన్ ద వరల్డ్, వై షుడ్ యూ ప్రే గాడ్ ఫర్ మనీ?
1: నీ దగ్గర ఆహార విహారాలు దండిగా ఉంటున్నాయి.
0: యు హావ్ గాట్ ఫుడ్ అండ్ ఆల్ దట్. దానికి
1: భగవంతుని ఎందుకు ప్రార్థించటము?
0: వై షుడ్ యూ ప్రే గాడ్ ఫర్ ఫుడ్?
1: నీ దగ్గర రెండు పెన్నులు ఉంటుంటే మరొక పెన్ను కావాలని నువ్వు ఎందుకు కోరటము?
0: వెన్ యూ హావ్ టూ పెన్స్ విత్ యూ, వై షుడ్ యూ ఆస్క్?
1: నీ దగ్గర ఉన్న పెన్ను ఉపయోగించుకో.
0: యూ మేక్ యూజ్ ద పెన్స్ యూ హావ్.
1: నీ దగ్గర లేకపోతే నువ్వు ఇద్దరిని అడగాలి నీ పెన్ను.
0: ఇఫ్ యూ డోంట్ హావ్ పెన్, యూ కెన్ ఆస్క్ అనదర్ ఫర్ ఇట్.
1: కనుక నీవు భగవంతుని అడగవలసింది ఈ లౌకికమైనటువంటివి కాదు.
0: You should not ask God for worldly things.
1: నాకు ప్రశాంతిని ప్రసాదించు.
0: ఓ గాడ్ గ్రాంట్ మీ.
1: ఓ భగవంతుడా నాకు ఆనందాన్ని ప్రసాదించు.
0: గాడ్ బ్లెస్ మీ విత్ బ్లిస్.
1: ఓ భగవంతుడా నిర్మలమైన ప్రేమను ప్రసాదించు.
0: గాడ్ బ్లెస్ మీ విత్ ప్యూర్ లవ్.
1: వీటిని మనం భగవంతుని ప్రార్థించాలి.
0: We should pray God for these things.
1: కానీ ఈనాటి ప్రార్థనలకు హద్దు పద్దు ఏమీ లేదు.
0: Today's prayer carries no limits at all.
1: ఇష్టమొచ్చినట్టు భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: We pray as we like.
1: అన్ని భగవంతుడు అందిస్తాడా?
0: Do you think you will be granted?
1: ఎప్పటికీ అందించడు. నీకు నీ యొక్క క్షేమం నీకు తెలియకపోయినప్పటికీ భగవంతుడు నీ క్షేమాన్ని గుర్తించి అందించకుండా ఉంటాడు.
0: You don't know your own welfare. God knows it. Therefore, he won't grant your desires.
1: కనుక అదంతా కూడా నీ మంచి కోసమే.
0: He does everything for your good.
1: ఏం చెప్పినప్పటికీ, ఏది చేసినప్పటికీ నీ మంచి కోసమే.
0: Whatever he said, what is done, it's for
1: your good. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to know this truth.
1: కనుక భగవంతుడు సర్వసాక్షి.
0: God is an eternal witness.
1: అన్ని విధములు కూడా నీ క్షేమాన్ని గుర్తిస్తుంటాడు.
0: He always recognizes your welfare.
1: కనుక సర్వము భగవంతునికి అర్పితం చేయి.
0: Surrender everything to God.
1: భగవంతుడు అందించిన దాన్ని అందుకో.
0: Take that which is given.
1: ఆనంద జీవితమును గడుపుకో.
0: Lead the life of bliss.
1: ఈనాడు యువకులు యువతులు కూడాను
0: young men and women today
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవులుగా తయారు కావాలి.
0: Should lead an ideal life.
1: ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా తయారు కావాలి.
0: They should be ideal citizens.
1: ఈ యొక్క చిల్లర మార్గంలో ప్రవేశించకుండా
0: they should never lead
1: దివ్యమైనటువంటి యొక్క భగవతత్వంలో నీవు ప్రవేశించాలి.
0: Understand the divinity and lead a divine life.
1: భగవంతుడు సర్వలు ఎందు ఉంటున్నాడు. సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అన్ని శిరస్సులు కూడాను దైవ స్వరూపాలే.
0: ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
1: ఇలాంటి ఆనంద స్వరూపులైన మిమ్మల్ని మీరు మర్చిపోయి దైవత్వాన్ని దైవత్వం అని ఎక్కడ నీవు ప్రకటిస్తావు?
0: యు ఆర్ ఇన్ఫినిట్, యు ఆర్ డివైన్, బట్ యు ఫర్గెట్ దాట్.
1: కనుక నిన్ను నీవు గుర్తించుకో.
0: నో యువర్ సెల్ఫ్.
1: నీ సత్యాన్ని నీవు గుర్తించుకో.
0: నో యువర్ ట్రూత్.
1: నీ ఆనందాన్ని నీవు అనుభవించుకో.
0: ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ బ్లిస్ ఇన్ యు.
1: ఇతరులకు నీవు అపకారం చేయకుండా ఉపకారం చేయి.
0: Don't hurt anybody. Help everyone.
1: అది ఏ మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక సేవ.
0: That is the main service that we should render.
1: ప్రతి వ్యక్తి కూడాను ఏ వ్యక్తి అయినా కూడా ఎవరైనా బాధిస్తే నీవు భగవంతుని బాధించినట్టే అవుతుంది.
0: If you harm anybody, it amounts to harming God.
1: బైబిల్లో సెయింట్ జాన్ అనేటువంటి వాడు అంతా భగవంతుని యొక్క తత్వమే అని విశ్వసించాడు.
0: సెయింట్ జాన్ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ డివైన్.
1: కానీ అందరూ మనం సోదరులమే అని భావించాడు.
0: హి కన్సిడర్డ్ ఎవ్రీవన్ యాజ్ హిస్ బ్రదర్స్.
1: ఒక సోదరుని ఒకనాడు చాలా కఠినంగా పనిష్మెంట్ చేశాడు.
0: హి పనిష్డ్ వన్ ఆఫ్ హిస్ బ్రదర్స్.
1: ఆనాడు రాత్రి జీసస్ స్వప్నంలో వచ్చాడు.
0: దట్ నైట్ జీసస్ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్.
1: పిచ్చివాడా,
0: మ్యాడ్క్యాప్,
1: వాడెవడో పరాయి వాడని నీవు భావించి నన్ను నీవు బాధ పెడుతున్నావా?
0: You consider that person different from you and you are punishing me actually.
1: కాబట్టి సర్వలు హృదయమునందు ఉండేటువంటిది భగవంతుడే.
0: Same God dwells in
1: your heart. ఏ హృదయానికి మనం బాధ పెట్టినా భగవంతునికి బాధ పెట్టినట్టే.
0: If you hurt anybody, it amounts to hurting the
1: Lord. ఏ దేహాన్ని మనం పనిష్మెంట్ చేసినప్పటికీ భగవంతుని పనిష్మెంట్ చేసినట్టే.
0: You may punish anyone, it amounts to punishing God.
1: ఆ ఏకత్వం అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి మొట్టమొదట మనం ప్రేమతో మనం భగవంతుని ప్రార్థించాలి.
0: We should understand this spirit of oneness and pray to God later.
1: ఈనాడు భజనలు, జపములు, ధ్యానములు ఇత్యాది సత్కర్మలు ఆచరిస్తున్నారు.
0: టుడే వి అండర్టేక్ భజన్స్, మెడిటేషన్, పెనెన్స్.
1: ఇవన్నీ కూడా నీ మనస్సును పరిశుద్ధము గావించుకునేటువంటి యొక్క పవిత్రమైన కర్మలే.
0: దీస్ ఆర్ ఆల్ అండర్టేకెన్ టు ప్యూరిఫై యువర్ మైండ్.
1: కనుక మనస్సు పవిత్రమైనప్పుడు
0: మైండ్ ఇస్ సేక్రెడ్,
1: సర్వము పవిత్రమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ సేక్రెడ్.
1: కనుక మొట్టమొదట చిత్తశుద్ధిని గావించుకోవాలి.
0: ఫస్ట్ ప్యూరిఫై యువర్
1: మైండ్. దీనిని వేదాంతమునందు చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు.
0: This in Vedanta.
1: సత్కర్మలన్నీ కూడా చిత్తశుద్ధి నిమిత్తమై ఏర్పడేటువంటివి.
0: ఆల్ గుడ్ యాక్షన్స్ ఆర్ డన్ టు ప్యూరిఫై వన్స్ ఓన్ మైండ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీవన్
1: పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్ ద సీక్రెట్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ప్రాణం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
1: ప్రాణమే ప్రేమ, ప్రేమనే ప్రాణము.
0: లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
1: ఒక పచ్చని మొక్కను మనం నాటినాం.
0: యు ప్లాంటెడ్ ఎ గ్రీన్ ప్లాంట్ హియర్.
1: ఆ యొక్క మొక్క దినదిన అభివృద్ధి పొందుతూ ఉండాలి.
0: ద సాప్లింగ్ గ్రోస్ డే బై డే.
1: పచ్చని ఆకుల చేత కలకలలాడుతూ ఉంటుండాలి ఆ యొక్క వృక్షము.
0: ది ట్రీ ఇస్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ గ్రీన్ లీవ్స్.
1: కొన్ని దినములు అయిన తర్వాత
0: ఆఫ్టర్ ఫ్యూ డేస్
1: ఆ యొక్క ఆకులంతా కూడా వాడిపోయాయి.
0: ద లీవ్స్ ఆర్ షెడ్
1: కొమ్మలంతా ఎండిపోయినాయి.
0: అండ్ ది బ్రాంచెస్ ఆఫ్ బికమ్ డ్రై.
1: చెట్టంతా కేవలం ఒక విధమైనటువంటి పరిస్థితికి ఏర్పడిపోయింది.
0: అండ్ ది ట్రీ ఇస్ నో లాంగర్ బ్యూటిఫుల్.
1: చూచారు
0: పీపుల్
1: ఎంతో ప్రేమతో పెంచినటువంటి ఈ మొక్క,
0: ఇన్ ఫ్యాక్ట్ ది రేర్ ది
1: ఎంతో ప్రేమతో పోషించినటువంటి ఈ యొక్క చెట్టు
0: విత్ ఆల్ లవ్ దే నర్చర్
1: ఈగకి పట్టిపోయినని నిర్దాక్షిణ్యంగా ఆ చెట్టును పెరిగి పారవేశారు.
0: వితౌట్ ఎనీ మెర్సీ దే హావ్ కట్ ఆఫ్ ద ట్రీ.
1: ఎంతవరకు దానిని నువ్వు ప్రేమించావు?
0: హౌ లాంగ్ యు లవ్ యు
1: లవ్ అది పచ్చగా ఉండినంత వరకు,
0: సో లాంగ్
1: ప్రాణంగా ఉండినంత వరకు దానిని ప్రేమించావు.
0: సో లాంగ్ ది ట్రీ ఇస్ గ్రీన్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ యు లవ్ ఇట్.
1: పచ్చదనం అనేటువంటి ప్రేమ పోయేటప్పటికి దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసి పారవేశావు.
0: ద మూమెంట్ ఇస్ నో లాంగర్ గ్రీన్, యు జస్ట్ కట్ ఇట్ ఆఫ్.
1: కాబట్టి ఆ ప్రేమ ఏమిటి?
0: వాట్ ఇస్ దట్?
1: ఈ ప్రాణం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ లవ్?
1: ఈ పచ్చదనం అనేటువంటి ప్రాణం ఈ చెట్టులో లేకపోవడం చేతనే నిర్దాక్షిణ్యంగా ఈ చెట్టును పరికివేశావు.
0: బికాస్ ద ట్రీ డజంట్ క్యారీ ద లైఫ్ ఆఫ్ దట్ గ్రీన్ కలర్, యూ జస్ట్ హావ్ కట్ ఇట్ ఆఫ్.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: నిప్పు లోపల దహన శక్తి ఎంత ప్రధానమో,
0: ద ఫైర్ హ్యాస్ గాట్ దిస్ క్వాలిటీ ఆఫ్ బర్నింగ్.
1: ఐసు గడ్డలో చల్లదనం ఎంత ప్రధానమో,
0: ఐస్ ఇస్ కోల్డ్, వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ.
1: మానవుని యందు ప్రేమ అంత ప్రధానం.
0: లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ హుడ్.
1: అగ్నిలో దహన శక్తి లేకపోతే అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
0: ఈ ఫైర్ డజంట్ క్యారీ విత్ ఇట్ ది బర్నింగ్ కెపాసిటీ, ఇట్ ఇస్ కోల్డ్ బట్ నాట్ ద ఫైర్.
1: అదే విధంగానే చల్లదనమే లేకపోతే అది మంచుగడ్డ కాదు, మట్టిగడ్డ.
0: ఇఫ్ ఐస్ ఇస్ నాట్ కోల్డ్, ఇట్ ఇస్ జస్ట్ అ మడ్, దట్స్ ఆల్.
1: అదే విధంగా మానవుని యందు ప్రేమనే లేకపోతే ఇది నిర్జీవమైనటువంటి దేహమే కాని మానవత్వం కానేరదు.
0: సిమిలర్లీ వెన్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ హ్యూమన్ హార్ట్, ఇట్ ఈస్ లైఫ్ లెస్, దట్స్
1: కాబట్టి మానవునకు ప్రాణం అంటే ఏమిటి? ప్రేమనే ప్రాణము.
0: వాట్ ఈస్ ద లైఫ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్? ఇట్ ఈస్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ షుడ్ రికగ్నైజ్ ద నేచర్.
1: ప్రేమలేని మానవుడు కేవలం నిర్జీవమైన దీవుడే.
0: హ్యూమన్ బీయింగ్ వితౌట్ లవ్ ఇస్ లైఫ్ లెస్.
1: అయితే ఆ ప్రేమను అనేక మార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాం.
0: బట్ దిస్ లవ్ ఇస్ డైవర్టెడ్ ఇన్ వేరియడ్ వేస్.
1: కానీ ప్రేమ ఒక్కటే.
0: ద లవ్ ఇస్ వన్.
1: తల్లిదండ్రుల ప్రేమ,
0: లవ్ ఆఫ్
1: భార్య బిడ్డల ప్రేమ,
0: అండ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్,
1: మిత్రుల అనురాగమ ప్రేమ,
0: ఫ్రెండ్షిప్,
1: ఇవన్నీ ఉంటున్నాయి.
0: దేర్ ఆల్ దేర్.
1: ఈ ప్రేమలో దైవ ప్రేమ కూడా ఒకటి చేరినట్టుంది.
0: అండ్ దేర్ ఇస్ డివైన్ లవ్ యాజ్ అండర్ కరెంట్.
1: కాదు కాదు,
0: ఇట్స్ నాట్ సో.
1: అన్ని ప్రేమల యొక్క తత్వము ఏకత్వం పొందినప్పుడే నిజమైన ఏకాత్మ భావము.
0: అండ్ ఆల్ ది సార్ట్స్ ఆఫ్ లవ్ ఆర్ యూనిఫైడ్, దట్ ఈస్ ద ట్రూ లవ్.
1: ఈ భౌతికమైన ప్రేమలో అంతో ఇంతో స్వార్థం ఉంటుండాలి.
0: ఇన్ ద ఫిజికల్ వరల్డ్ ఈ లవ్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్.
1: కానీ భగవత్ ప్రేమలో స్వార్థరహితమైన ప్రేమ.
0: బట్ ద డివైన్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఒక్కొక్కటి ఒక్కొక్క దారం థ్రెడ్ వంటిది.
0: ఈచ్ వన్ ఇస్ లైక్ ఎ థ్రెడ్.
1: కానీ అన్ని కూడా చాలా బలహీనమైనటువంటివి.
0: బట్ ఆల్ థ్రెడ్స్ ఆర్ వీక్.
1: భార్యా పిల్లలు ఉండినంత వరకు ప్రేమిస్తావు.
0: యూ లవ్ దెమ్ సో లాంగ్, యూ హావ్
1: తదుపరి ఎవరికి ఎవరి సంబంధము?
0: లేటర్ వాట్ ఇస్ ద రిలేషన్షిప్?
1: కాదు కాదు,
0: నథింగ్ డూయింగ్.
1: దైవ ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ పర్మనెంట్.
1: నిత్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ఎటర్నల్.
1: నిర్మలమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సెల్ఫ్లెస్.
1: కనుకనే దీన్ని మనం పోవాలంటే ఈ భౌతికమైనటువంటి గుణాలను మనం విసర్జించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ ది వరల్డ్లీ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
1: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే మనలో ఉండినటువంటి ఈ కామ క్రోధ లోప మోహం ఇవన్నీ కూడా మనం నిర్మూలన చేసినప్పుడే ఇది పవిత్రమైనటువంటి గమ్యంగా చేరుతుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ రిమూవ్ ఆల్ ది వీక్నెసెస్ ఆఫ్ లైక్ లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్. ఇవన్నీ
1: బలహీనతలే.
0: దేర్ సైన్స్ ఆఫ్ యువర్ వీక్నెస్.
1: నిజమైన బలము దైవ బలమే బలము.
0: ద ట్రూ స్ట్రెంగ్త్ ఇస్ ది స్ట్రెంగ్త్
1: ఆఫ్ గాడ్. ఈ లౌకిక బలములన్నీ కూడా దుర్బలములే.
0: ద రెస్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ యు కన్సిడర్
1: మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి.
0: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ లీవ్ యూ.
1: దీనిని శాశ్వతంగా నీవు భావించకూడదు.
0: యు నెవర్ కన్సిడర్.
1: అయితే నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: హౌ డూ యువర్ డ్యూటీ.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు మనం ఏ విధంగా ప్రవర్తించాలి?
0: ఇన్ దిస్ వరల్డ్ హౌ షుడ్ వీ కండక్ట్ అవర్ సెల్ఫ్?
1: ఏ విధంగా సమాజమునకు సరైన శాంతి భద్రత అందించాలి?
0: హౌ కుడ్ వీ ఎన్షోర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ?
1: మనం సమాజం యొక్క సంక్షేమాన్ని ఏ రీతిగా మనం కాపాడాలి?
0: హౌ టు సేఫ్ గార్డ్ ది సెక్యూరిటీ?
1: విషయాన్ని యువతి యువకులు చక్కగా గుర్తించాలి.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ రికగ్నైజ్ దిస్ క్లియర్లీ.
1: భావి ప్రపంచమునకు మీరే ఆధారము.
0: ఫర్ ది ఫ్యూచర్ వరల్డ్ యు ఆర్ ద బేసిస్.
1: భావి ప్రపంచం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలవ్రాతలపైన ఆధారపడి ఉంటుంది.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ఫ్యూచర్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ యువర్ డెస్టినీ.
1: కనుక మీరు మంచివారైనప్పుడే ప్రపంచం మంచిదవుతుంది.
0: If you are good, the whole world is bound to be good.
1: కనుక వ్యక్తి మంచివాడైనప్పుడే సమాజం మంచిదవుతుంది.
0: When the individual is good, the community will be good.
1: సమాజం మంచిదైనప్పుడే జగత్తంతా మంచిదవుతుంది.
0: When the society is good, the whole world will be good.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ గుణమును మీరు సాధించలేకపోయినప్పటికీ,
0: you may not achieve any goodness.
1: ఈ ప్రేమను, నిర్మలమైన ప్రేమను సాధించండి.
0: Acquire, achieve.
1: భగవత్ ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: Deserve the divine love.
1: సర్వము మీరు పాత్ర స్వరూపులైపోతారు.
0: Then you deserve, you get other things automatically.
1: కనుక మీరు పాత్రధారులు.
0: You are actors.
1: భగవంతుడు సూత్రధారి.
0: God is a director.
1: కానీ సూత్రధారి యొక్క తత్వం అంతా పాత్రని సరైన రీతిగా నడిపించటమే.
0: Is the director who directs every actor.
1: కనుక మీరు సరైనటువంటి యొక్క సూత్రధారులుగా ఉంటుండాలి.
0: సో బీ గుడ్ యాక్టర్.
1: మీరు పాత్రధారులుగా తయారు కావాలి.
0: యు బి గుడ్ యాక్టర్స్.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని మీరు అనుసరించడానికి ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క యూత్ కాంగ్రెస్ మేము ప్రారంభించాము.
0: దిస్ యూత్ కాన్ఫరెన్స్ ఇస్ కన్వీన్ టు ట్రైన్ యూ ఇన్ దిస్.
1: ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ అశాంతి.
0: Everywhere in the world there is restlessness.
1: ఎక్కడ చూసినప్పుడు ఒక విధమైనటువంటి దుర్భావం చేత కుమిలిపోతుండాలి.
0: Everywhere there are bad feelings.
1: ఎక్కడ పోయినా భయభ్రాంతులు మనం వదలటం లేదు.
0: Everywhere there is fear.
1: శాంతి అనేది ఎక్కడ కనిపించదు.
0: There is no peace anywhere.
1: అంత బయటట్టు pieces, pieces, pieces.
0: Outside you find only pieces,
1: peace,
0: but not
1: in
0: peace.
1: In you.
0: Peace is
1: within you. You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment
1: you
0: of
1: You are
0: truth.
1: The embodiment of love.
0: You are the embodiment
1: you
0: of
1: are
0: love.
1: The embodiment of God.
0: You are the embodiment of God.
1: Correct. Peace pratyekanga ledu.
0: Peace is not separate from you.
1: Ee satyanni meeru gurtinchali.
0: Know this truth.
1: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవమని గుండె పైన చేయబెట్టుకున్న భావించు.
0: యూ కెన్ డిక్లేర్ ఇన్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ ఐఎమ్ గాడ్.
1: తప్పక నీవు గాడ్ అయిపోతావు.
0: యూ ఆర్ బౌండ్ టు బి గాడ్.
1: అప్పుడే నీ యొక్క భావము మార్పు చెందుతుంది.
0: దెన్ యువర్ ఫీలింగ్స్ ట్రాన్స్ఫార్మ్.
1: కనుక నీవు దైవత్వంగా నీవు భావించకని కేవలం మానవుడిగా నీవు భావించవచ్చు.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్ బట్ నాట్ యాజ్ హ్యూమన్.
1: అప్పుడే నీవు దైవ స్వరూపుడిగా మారిపోతావు.
0: దెన్ యూ బికమ్ టోటలీ డివైన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ప్రేమ తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: రేపటి దినము ప్రేమతో కూడిన సత్యాన్ని కూడా గుర్తించడానికి పూనుకోవచ్చు.
0: టుమారో యూ కెన్ నో ద ట్రూత్ బేస్డ్ ఆన్ లవ్.
1: కనుక ఈనాటి యువక యువతి యువకులంతా కూడాను ప్రేమంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చక్కగా గుర్తించినప్పుడే మీ జీవితం కూడాను రాజమార్గంగా ప్రయాణమవుతుంది.
0: యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ నో వాట్ ఈస్ లవ్, వాట్ ఈస్ ట్రూత్, who is God, then you can proceed along the royal path.
1: ఏమిటి నీటి పడగ వంటి ఈ దేహానికి,
0: the body is like a water bubble,
1: పిచ్చుకోతి వంటి మనసుకు,
0: mind is a madman,
1: ఏం సంబంధం ఉంటుండాలి,
0: what the relationship between,
1: ఏదో మన భ్రాంతి చేతనే ఇన్ని అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: Because of our imagination illusion we suffer.
1: ఈనాటి మానవుని యొక్క మైండ్ అంతా కూడాను మనీ మనీ మనీ మనీ మనీ మైండ్ మనీ పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది.
0: Human mind is completely filled with this money.
1: ఏం చేసినా మనీ,
0: whatever is
1: ekkada poyina money,
0: everywhere money,
1: ekkada chuchina money,
0: everywhere there is money.
1: Yeviti ee naati yuvakulanta kudunu videshalakanta bayil deripothunnaru.
0: Youngsters go abroad
1: endukosam pothunnaru, money kosam pothunnaru,
0: they go for money.
1: ఏమిటి మనీ, ఇక్కడుండి సంపాదించుకోకూడదా,
0: కాండ్ ఎర్న్
1: ఈ మనీ కావాల్సిందే అవసరమే, ఎంతవరకు కావాలి,
0: మనీ ఇస్ నెసెసరీ, హౌ లాంగ్,
1: మీరు బ్రతకడానికి కావాలి మనీ,
0: లివ్ ఇట్స్ నెసెసరీ,
1: నీ దేశంలో నీవు బ్రతకడానికి వీలు లేదా,
0: డోంట్ హ్యావ్ మనీ హియర్ ఇన్ దిస్ కంట్రీ,
1: నారబెట్టిన వాడు నీరు పోయాడా,
0: ద వన్ హూ హాస్ గివెన్ యూ బర్త్ డస్ హి నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ,
1: మిత్తి నీరు మనం సంపాదించుకోవటం చేత నీ ఎంతమంది,
0: బికాజ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ మనీ యూ సఫర్.
1: రెండు చేతులు ఇచ్చాడు,
0: God has given two hands.
1: ఒక కడుపు ఇచ్చాడు,
0: only one stomach.
1: ఈ రెండు చేతులతోనే నీవు పని చేస్తే కడుపు నిండదా?
0: When you work with both the hands, can't you feed one?
1: ఇది నీవు చేయవలసిన తపస్సు.
0: This is the penance.
1: Hands in the society, head in the forest.
0: This is the penance. Hands in the society, head in the forest.
1: అదే real rest.
0: That is the real rest.
1: అంతే కాని శాంతి శాంతి శాంతి ఎక్కడ దిక్కుతుంది నీకు శాంతి?
0: On the other hand, we say peace. Where is it?
1: దండిగా డబ్బును సంపాదిస్తున్నామంటే I am enjoying.
0: You say you earn lot of money and you say I am enjoying.
1: Enjoying.
0: Enjoying.
1: ఎంజాయ్ అంటే ఏమిటి?
0: What do you mean by enjoy?
1: అన్ని సుఖములు పొందటం ఎంజాయ్?
0: Does it mean convenience?
1: అది కాదు.
0: No.
1: ఈ పదమునకు సరైన అర్థం తీసుకుంటే ఎండ్ జాయ్ ఈజ్ రియల్ ఎంజాయ్.
0: Know the correct meaning enjoy. End joy is enjoy.
1: ఆ ఎండ్ లోపల నిన్ను కథ చెప్పాడు సాయినాథుడు.
0: At the end, Sainath narrated.
1: Rama, Krishna, Govinda, Madhava ani peru pettukunnadu naluguru kodukulaku.
0: A businessman named his four sons as Rama, Krishna, Govinda, Madhava.
1: కానీ మాధవ అని పేరు పెట్టుకున్నాడు, నారాయణ అని పేరు పెట్టుకున్నాడు, అందరికి ఎక్కడ దూరం అయిపోతావో ఏమో అని అందరికి ఏదో ఒక షాప్ కట్టించాడు.
0: హీ నేమ్డ్ హిస్ చిల్డ్రన్ ఆఫ్టర్ గాడ్స్ అండ్ ఫర్ మెయింటెనెన్స్ హీ ఓన్స్ ఎ షాప్.
1: కానీ కట్టకపోతే ఏమైపోయింది?
2: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
1: రాముడు వచ్చాడా?
2: డిడ్ రామ కమ్ దేర్?
1: కృష్ణుడు వచ్చాడా?
2: కృష్ణ కమ్ దేర్?
1: మాధవుడు వచ్చాడా?
2: మాధవ?
1: గోవిందుడు వచ్చాడా?
2: గోవింద?
1: ఎవరు పోలేదు.
2: నోబడి.
1: కట్టకపోతే పోయింది, తనకు తానే పోయాడు.
2: ఓన్లీ హ్యాడ్ టు లీవ్ అలోన్. తాను
1: సంపాదించినటువంటి ధనము కానీ,
2: మనీ,
1: తాను సంపాదించినటువంటి గృహములు కానీ,
2: ఆర్ హౌస్,
1: ఏవి తన వెంట రాలేదు.
2: నన్ ఆఫ్ దెం ఫాలోడ్ హిమ్.
1: బంధువులందరూ వాకిట దాకా ఒళ్ళకాటికే వత్తురు.
2: రిలేషన్స్ కమ్ అప్ టు ది డోర్ స్టెప్ ఆర్ ద బరియల్ గ్రౌండ్.
1: నేను బాయని భగవత్ నామం వెంటనే
2: ఉంటుంది.
1: నేను బాయని భగవత్ నామే చుమ్మి.
2: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ విల్ ఫాలో యూ.
1: అదొక్కటే మన వెంట జంట ఇంటా ఉండేది.
2: ఇట్స్ ఓన్లీ దట్ విల్ బి ఆఫ్టర్ యూ, విత్ యూ కంటిన్యూస్లీ.
1: కనుక నీవు భగవత్ యొక్క భావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ డివైన్ థాట్స్.
1: ఈనాటి యువకులు దేశాన్ని ఎంతైనా ఉద్దారం చేయవచ్చు.
2: యంగ్ మెన్ కెన్ హెల్ప్ దిస్ కంట్రీ టు గ్రేట్.
1: ఈనాడు ఆవరించినటువంటి యొక్క అశాంతిని, అక్రమాలకు దూరం గావించి శాంతి భద్రతను నెలకొల్పవచ్చు.
2: దే కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ సొసైటీ బై వర్కింగ్ అగెన్స్ట్ ఆల్ ఇన్సెక్యూరిటీ.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో కూడినటువంటి ఈ జగత్తునంతా కూడాను న్యాయ సత్య ధర్మములతో ఈ యొక్క యువతి యువకులంతా కూడాను దీన్ని అభివృద్ధి గావించాలి.
2: యంగ్ మెన్ అండ్ విమెన్ షుడ్ ఫైట్ అగెన్స్ట్ దిస్ అన్ట్రూత్, ఇంజస్టిస్.
1: అశాంతిని దూరం గావించడానికి, నాశనం చేయడానికి యువతలే తగినటువంటి యొక్క సమర్థులు.
2: యంగ్స్టర్స్ ఆర్ ది ఎలిజిబుల్ ప్రాపర్ పీపుల్ టు ఫైట్ అగెన్స్ట్ దిస్ రెస్ట్లెస్నెస్.
1: కనుకనే మీ యొక్క జీవితం అనేటువంటి దాన్ని చక్కని మార్గంలో ప్రవేశపెట్టండి.
2: సీ దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ ప్రాపర్లీ.
1: పవిత్రమైన భావాలతో మీ హృదయాన్ని నింపుకోండి.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ ఐడియాస్.
1: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: పెద్దల్ని గౌరవించండి.
2: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: దైవాన్ని ప్రేమించండి.
2: లవ్ గాడ్.
1: ఈ మూడింటిని మీరు తప్పక చేయవలసినటువంటిది.
2: యూ షుడ్ ఫాలో దీస్ త్రీ నెసెసర్లీ.
1: కానీ ఈనాటి మార్గంలో,
2: బట్ టుడే,
1: ఈ సమావేశం ఎందుకు కావించాలి?
2: వై దిస్ కాన్ఫరెన్స్ ఇస్ కన్వీన్డ్?
1: ఇప్పుడు ఏమైపోయింది?
2: వాట్ హ్యాపెన్ నౌ?
1: తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించడం లేదు.
2: చిల్డ్రన్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ దర్ పేరెంట్స్.
1: బిడ్డల యొక్క భవిష్యత్తును తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
2: పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్ ది ఫ్యూచర్ ఆఫ్ దర్ చిల్డ్రన్.
1: అధ్యాపకులను, పిల్లలు, ఉపాధ్యాయుల్ని, ఈ యొక్క విద్యార్థులు గౌరవించడం లేదు.
2: స్టూడెంట్స్ డోంట్ రెస్పెక్ట్ దర్ టీచర్స్.
1: ఉపాధ్యాయులు కూడాను విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమిటి అని ఏమాత్రం యోచించడం లేదు.
2: టీచర్స్ డోంట్ కన్సిడర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్స్.
1: మిత్రులకు మిత్రుల మధ్య లోపల పెద్ద విరోధాలు ప్రారంభమైపోతున్నాయి.
2: ఎనిమిటీ అమంగ్ ఫ్రెండ్స్.
1: బంధువుల దగ్గర అంతా కూడాను సంబంధాలు దూరమైపోతున్నాయి.
2: ద రిలేషన్షిప్స్ ఆర్ నో లాంగర్ ఎగ్జిస్టింగ్.
1: ఇలాంటి పరిస్థితుల లోపల ఏకత్వం గావించడానికి ఒక విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మీకు బోధించాలి.
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ లవ్ షుడ్ బి టాట్ టు యూ వెరీ వెల్ సో దట్ వీ కెన్
1: ఇట్ వియోగమైనటువంటి దేశాన్ని సంయోగం చేయాలి.
2: దిస్ కంట్రీ విచ్ ఇస్ డివైడెడ్ మస్ట్ బి యునైటెడ్.
1: ఈ యూనిటీ అనేటువంటి దాన్ని మనం సంపాదించాలి.
2: వీ షుడ్ అచీవ్ యూనిటీ.
1: ఈ యూనిటీని సంపాదించడానికి పిల్లల హృదయాలు ప్యూరిటీగా ఉండాలి.
2: If you want to achieve unity, you should have purity in your heart.
1: ఈ ప్యూరిటీ ఉండాలంటే డివినిటీ అందులో ప్రవేశించాలి.
2: To develop purity, there should be divinity there.
1: కాబట్టి యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
2: Therefore, you should know clearly the relationship between unity, purity and divinity.
1: కనుక డివినిటీనే మనకు చాలా ఇంపార్టెంట్.
2: Divinity is very important.
1: ఈనాడు డివైన్, డివైన్, డివైన్, డివైన్ అంటున్నారు.
2: Today we say divine.
1: కానీ చెప్పేది డివైన్, చేసేది డీప్ వైన్.
2: But today they say outside divine, but what they are involved is wine, deep wine.
1: Adhikaramam divine lone povali.
2: We should proceed along the divine path.
1: Manu cheptuntam notito Ramakrishna Govinda antuntunnamu.
2: But we say tell utter Ramakrishna Govinda.
1: Ee pernu kudana manam avamanam chesinattu ga antunnam manam.
2: In fact we are making the sacred names put to
1: shame. Ramakrishna anukune tappudu manu hrudayam enta pavitranga undali.
2: When once you say Ramakrishna your heart should
1: note to cheppedi okati hrudayam tho chesedi marokati.
2: You say something and
1: ilanti vyaktile duratmulu.
2: They are wicked people.
1: Manas anyat vaches anyat karman anyat duratmanah.
2: They have one thought there, another thing in their heart, they declare something different, they are wicked.
1: కనుకనే ఆధ్యాత్మికం లోపల మనస్సేకం, వచస్సేకం, కర్మన్యేకం మహాత్మనం అన్నారు.
2: ఇన్ స్పిరిచువల్ పాత్ దేర్ షుడ్ పర్ఫెక్ట్ హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: నీవు చెప్పిన దానికి, చేసేదానికి విరుద్ధంగా అయినప్పుడు నీవు మ్యాన్ కాదు, నీవు రాక్షసుడు.
2: ఇఫ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ కాంట్రడిక్ట్ ఆర్ అపోజ్డ్ యు ఆర్ ఎ డెమన్, నో లాంగర్ హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే నీవు మానవుడిగా నీవు తయారు కావాలి.
2: బీ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని పెంచుకోవాలి.
2: డెవలప్ హ్యూమన్.
1: ఈ మానవత్వం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
1: అదే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు.
2: దాట్ ఈస్ ది ట్రూత్, ది పీస్ అండ్
1: లవ్. ఈ మానవతా విలువలకు మూలాధారుడైనటువంటి మానవుని అందే మానవుని విలువలు లేకపోతే ఎట్లా?
2: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ది హ్యూమన్ బీయింగ్. వాట్ ఈస్ ది వాల్యూ దెన్?
1: సమస్త విలువలకు మూల కారకుడు మానవుడే.
2: ఫర్ ఆల్ ది వాల్యూస్ ఇస్ ది హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ ద బేసిస్.
1: అట్టి మానవుని అందే మానవతా విలువలు లేకపోతే ఇంకా మానవుడు ఎట్లా అవుతాడు?
2: వెన్ ది హ్యూమన్ బీయింగ్ హాస్ నో హ్యూమన్ క్వాలిటీస్, వాల్యూస్, హౌ డు యు కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: ఆకారం మానవత్వము.
2: He's a human in form.
1: కానీ అందులో మానవతా గుణములు లేకపోతే ప్రయోజనం ఏమిటి?
2: యూస్లెస్ ఇఫ్ దెన్ దేర్ ఆర్ నో హ్యూమన్ వాల్యూ.
1: మానవుడు మొట్టమొదటి సత్యాన్ని,
2: Human beings should know the truth.
1: Dharmanni.
2: Follow the truth. Kanuka
1: nee Vedam ye vidhanga cheppindi. Satyam vada dharmam chara.
2: Therefore Veda said, speak truth always and follow dharma.
1: ఒకవేళ నీకు సత్యం పలకడానికి కొన్ని అభ్యంతరాలు ఉంటే సత్యము చెప్పొద్దు అసత్యము చెప్పొద్దు.
2: ఇఫ్ దేర్ సమ్ అబ్జెక్షన్స్ టు డిక్లేర్ ట్రూత్ జస్ట్ రిమైన్ సైలెంట్.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితం అని ఈ జగత్తులో మనం అనుభవించాలి.
2: లీడ్ సచ్ ఎ లైఫ్.
1: ఈనాడు చాలా జగత్తునకు అనేక విధమైనటువంటి యొక్క ఆపత్తులు సంభవిస్తున్నాయి.
2: టుడే వీ ఫైండ్ సో మెనీ డేంజర్స్ ఇన్
1: సొసైటీ. ఈ ఆపత్తునంతా దూరం గావించి
2: see that you will be away from them.
1: Meetho manam fight chesi
2: fight with those things.
1: Shanti bhadratanu nelapukovadaniki yuvakulu kankanam kattukovali.
2: The youngsters should determine to establish peace and security.
1: Ee naadu yuvakulu yuvathulu kankanam kattukokapothe desham aneka rakamainattu paadaipothundi.
2: If you youngsters don't determine, the country is bound to ruin.
1: ఒక్కరైనా కూడా మంచి వారిగా తయారైతే ఎంతైనా కాలం అభివృద్ధి చేసుకోవచ్చు.
2: ఇఫ్ ఎట్లీస్ట్ వన్ ఇస్ గుడ్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ.
1: వేలాది మంది వచ్చారు,
2: థౌసండ్స్ అటెండెడ్.
1: ఇందులో ఏ కొద్ది భాగమైనా కూడా మంచి వారిగా తయారైతే వారి తర్వాత ఎన్నైనా మనం చేయవచ్చు మంచికే.
2: ఇఫ్ ఎ ఫ్యూ ఆఫ్ యూ బికమ్ గుడ్, ఎనీథింగ్ కుడ్ బి డన్ లేటర్.
1: దేశాన్ని బాగుపరచాలంటే వేల మంది కానక్కర్లేదు.
2: టు రిఫార్మ్ ద కంట్రీ థౌసండ్స్ ఆర్ నాట్ నీడెడ్.
1: Thousands of soldiers untaru.
2: Thousands of soldiers are there.
1: But commander in chief okkade untaru.
2: But commander in chief is the only one.
1: Adhe vidhangane okkaru meer sadgunavantulaithe ante chalu entaina abhivruddhi parchavachchu.
2: If there is one virtuous person, he can achieve anything, progress.
1: Vivekananda kuda cheppadu.
2: Vivekananda also.
1: 10 mandi naaku manchi vaaru chikte chalu prapanchanni baagu chestanu
2: annadu. Vivekananda says that give me 10 people, I can change the world.
1: కనుక వివేకానంద 10 పీపుల్ అని అన్నాడు.
2: వివేకానంద said 10.
1: నాకు 10 కూడా వద్దు, ఒక్కరు మంచి వారిగా చిక్కితే చాలు.
2: Bhagavan says he does not want 10, one is enough for him.
1: Only one. Ekam satya vipra bahudavadanti.
2: Bhagavan
1: ekam
2: says satya. Only one, that what truth is one.
1: Om it ekacharam brahma.
2: Om is only one Brahman.
1: Adhe okkati chalu.
2: That one is
1: okkadu unte chalu entaina manam jagatnu marchavachchu.
2: If there is one, you can change the world a lot.
1: ఒకటి పెట్టి ఎన్ని సున్నా చుట్టినా విలువ ఎక్కుతుంది.
2: విత్ వన్ అండ్ జీరోస్ బై ఇట్స్ సైడ్ ద వాల్యూ విల్ గో అప్.
1: వన్ ఇస్ హీరో.
2: వరల్డ్ ఇస్ జీరో.
1: ఈ వన్ కు పక్కలో పెట్టేస్తే 10 అయిపోయింది.
2: అండ్ జీరో అండ్ వన్ ఇట్ విల్ మేక్ 10.
1: కాబట్టి ఇంకొక జీరో పెట్టేస్తే లైఫ్ ఇస్ జీరో.
2: అనదర్ జీరో.
1: సన్ని జీరో.
2: మూని జీరో.
1: అర్తి జీరో.
2: సై జీరో.
1: అంతా జీరోలు పెట్టినప్పుడు ఎంతైనా విలువ ఎక్కిపోతుంది.
2: అండ్ ఆల్ ది జీరోస్ ద వాల్యూ విల్ గో అప్ మోర్ అండ్ మోర్.
1: ఎందుకు ఈ హీరోకు పక్కలో పోవటం లే జీరోస్ విలువ ఎక్కిపోయింది.
2: ద జీరోస్ హావ్ గాట్ ద వాల్యూ బికాజ్ ఆఫ్ హీరో వన్ బై దేర్ సైడ్.
1: హీరోని తీసేసే అంత జీరోనే.
2: రిమూవ్ ద వన్ హీరో, ఎవ్రీథింగ్ బికమ్స్ అ జీరో.
1: కాబట్టి ఆ హీరో ఈజ్ గాడ్.
2: సో దట్ హీరో ఈజ్ గాడ్.
1: కనుక అట్టి భగవంతుని మనము విశ్వసించండి.
2: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ భగవంతుని మీరు ఆశ్రయించండి.
2: సరెండర్ టు గాడ్.
1: భగవంతుని ప్రార్థించండి.
2: ప్రే టు గాడ్.
1: భగవంతునికి సరెండర్ చేయండి.
2: సరెండర్ యువర్ సెల్ఫ్.
1: ఆత్మీయమే నిజమైనటువంటి యొక్క సాధన.
2: డెడికేట్ యువర్ సెల్ఫ్, దట్ ఇస్ ది ట్రూత్.
1: ఊరికి చెప్పడము చేయకుండా పోతే ప్రయోజనం లేదు.
2: యు జస్ట్ డిక్లేర్ అండ్ డూ ఇట్. నిన్ను నీవు
1: వంచుకున్నవాడైపోతావు.
2: యు ఆర్ బిట్రేయింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుకనే చెప్పిన దాన్ని చేయడానికి ప్రయత్నించండి.
2: రైట్ యాక్ట్ ఇన్ ద వే యూ సే.
1: కనుక వీధి ఎందుకును భగవత్ నామాన్ని మీరు ప్రారంభించండి.
2: స్ప్రెడ్ గాడ్స్ నేమ్ అలాంగ్ ఎవ్రీ స్ట్రీట్.
1: పల్లె ఎందుకును భగవత్ నామాన్ని ప్రారంభం చేయండి.
2: ఇన్ ఎవ్రీ విలేజ్ స్ప్రెడ్ ది గాడ్స్ నేమ్.
1: అప్పుడు దేశమంతా కూడాను భగవత్ స్మరణ చేత పవిత్రమైన వాతావరణం ఏర్పడిపోతుంది.
2: బికాస్ ఆఫ్ ది సేక్రెడ్ హిమ్స్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ బికమ్ సేక్రెడ్.
1: కనుకనే భగవత్ నామం చేత దేశాన్ని పవిత్రం గావించి దివ్యమైనటువంటి దేశంగా రూపొందింప చేయాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ us to sing the glory of God, make the whole world sacred and worth living.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి

0: అసత్యములో ప్రవేశింప చేసినప్పుడు అది ఒక విధమైనటువంటి ధర్మ విరుద్ధమే కావచ్చు, కానీ అది ప్రేమతో చేసేటువంటి యొక్క విషయం నందు అది అధర్మమునకు ఏమాత్రం కూడా సంబంధించినటువంటిదిగా ఉండదు. లవ్ ఇన్ లవ్, లా ఇన్ లవ్ అని మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
1: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హ్యాస్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్ దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them.

0: దేశకాల పాత్ర కారణమును కూడా మేము పురస్కరించుకొని ఒక్కొక్క పదవులు కానీ ఒక్కొక్క విషయమును కానీ కొంత కఠినమైనటువంటి దీంట్లో ఉపయోగపరచవలసి ఉంటుంది. కనుక మనసునందు మంచిని తలంచి వారి యొక్క ఉత్తమమైనటువంటి భవిష్యత్తును ఆశించి చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది. కానీ అటువంటి విషయం తెలిసి కూడాను కఠినమైనటువంటి పదములు కూడాను ఉపయోగించవలసి వస్తుంటుంది.
1: Sometimes even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
0: Aithe itti katira padamulu kaani itti vaari himsa padtaar aneetundi vishayam telisi kudanu upayoga pettatam lopala oka melu gaane untundadi anaga vaari manchini kori vaari tappunu nirupincheetundi nimittamai vaari yokka bhavishyattuku uttam
1: difficulties for others that would be atharthi
0: tattvam.
1: It is not to distinguish between the nature of your inner voice, between the nature of your mind.
0: ee dharmamune oka duty aneetvanti yokka perto upayogaparustu vastunnaru.
1: This word dharma, which is really bound up with an infinite variety of names and which is indeed sacred to a very large extent today in the modern age, dharma is being described by one word, duty.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు.
1: దిస్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.

0: ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Radio Sai now brings you a Carnatic vocal concert by Sri Raghavendra and Party, presented on the 29th of September 2011 during the Dasara celebrations at Prashanti Nilayam.
2: Sai Ram, with pronunciation of the lotus feet of our most beloved Bhagwan, I have pleasant duty to announce that we have music recital, Sangeeta Vibhavari, right now. It's a vocal music concert by Sri Raghavendra. He happens to be the son and the disciple of Padma Bhushan, Sri Mushnam Raja Rao, and Padma Sandilyan. Currently, he is groomed by Sanjay Subramanian. Well, this vocalist, Raghavendra, is followed by Charulata Ramanujam on violin, who happens to be the disciple of Pudukottai, R. Ramanathan and late K. Rangaswamy, and also happens to be the disciple of late Anu Ramakrishna and R. K. Srikanthan. And we have on Mridangam Sri H. S. Sudhindra, who is the disciple of M. Vasudeva Rao and Sri Mushnam Raja Rao. And we have Sri Shashi Shankar on Ghatam, who is the disciple of Sri Ravi Shankar and Ghatam Suresh. Ippatiki manaku శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఏర్పాటు కావింపబడింది. ఈ శాస్త్రీయ సంగీత గాన లహరిలో మన్ని ఓలలాడించడానికి వచ్చిన వారు రాఘవేంద్ర గారు. వారు ప్రఖ్యాతిగాంచినటువంటి మహాసంగీత విద్వాంసుల వద్ద తర్ఫీదు పొందిన వారు. వయలిన్ చారులత గారు ఉన్నారు, మృదంగం పైన సుధీంద్ర గారు, ఘటవాయిద్యం పైన శ్రీ శశిశంకర్ గారు వాద్య సహకారాన్ని అందిస్తారు. శ్రీ రాఘవేంద్ర గారు. సాయిరామ్

0: You were listening to a Carnatic vocal concert by Sri Raghavendra and Party, presented on the 29th of September 2011 during the Dasara celebrations at Prashanti Nilayam.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. What is our true identity and what should we always associate ourselves with? Swami enlightens us about our true nature in this tiny clip from his divine discourse.
3: You just decide who you are.
4: అన్నింటినీ మనం అడుగుతున్నాము, నేనెవరో అనేటువంటి దాన్ని మీరు ప్రశ్నించడం లేదు.
3: యు గో ఆన్ క్వశ్చనింగ్ ఎంక్వైరింగ్ బట్ యు డు నాట్ నో హూ యు ఆర్.
4: నేను ఫలాని వారిని అని నీవు రూపనామము చెప్పినంత మాత్రం అది నీ యొక్క సరి అయినటువంటి అర్థం కాదు.
3: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
4: ప్రాకృతమైనటువంటి యొక్క దీంట్లో ఇది ఒక డైలాగ్ మాదిరి ఉంటుంటుంది.
3: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ ఇట్స్ మియర్లీ ఎ డైలాగ్.
4: అది లేకుండా నేను ఫలాని దేశీయుడను అని చెప్తే అది కూడా సత్యం కాదు.
3: యు మే ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద కంట్రీ యూ బిలాంగ్ టు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
4: లేక నా పేరు ఇట్టిది అని బోధిస్తున్నంత మాత్రమే అది సత్యం కాదు.
3: యు మే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఇస్ మై నేమ్.
4: నేను ఫలాని యొక్క పనిచేసేటువంటి వాడిని అని చెప్తే కూడా సరైనది కాదు.
3: యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ యూ డూ.
4: ఏది సరైన ఆన్సర్?
3: వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్?
4: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మను అని చెప్పాలి.
3: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, యూ షుడ్ సే ఐ యామ్ ఆత్మా. ద
4: దేహము అనిత్యమైనటువంటిది.
3: బాడీ ఇస్ టెంపరరీ.
4: మనసు అనిత్యమైనటువంటిది.
3: సో ఆల్సో ద మైండ్.
4: కేవలము దేహం అనేటువంటి దాన్ని నేను నీవుగా భావించుకోవటం ఎంత పొరపాటు.
3: యూ కెనాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ, ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
4: కనుక దేహ మనస్సును త్యజించి
3: giving up the body and the mind,
4: ee rendintiki ni power ichetunte oka atma tattvanni ni gurtinchali prayatninchali.
3: Understand atma, which is the main source that gives power to all these.
4: Prati oka vyakti kudunu atma swaroopude kani anya swaroopudu kaadu.
3: Everyone is embodiment of the divinity.
4: Atani swaroopame sarvatra vyapinchi untundadi.
3: In fact, it's only the God who is present in everyone.
4: Sarvatra vyapinchinatvanti cosmic yokka health meedi.
3: The divinity is all pervasive cosmic power.
4: ఈ కాస్మిక్ పవర్ ను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: వి హావ్ టు మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో దిస్ కాస్మిక్ పవర్.
4: కానీ ఇది ఎంతో కష్టమని మీరు భావిస్తున్నారు.
3: యు థింక్ దట్ ఇట్
4: చాలా సులభమైనటువంటిది.
3: బట్ ఇట్స్ సో ఈజీ.
4: దీనికంటే సులభమైనటువంటిది మరొకటి లేదు.
3: దేర్ ఇస్ నో అదర్ థింగ్ మచ్ ఈజియర్ దెన్ దిస్.
4: కానీ దేహాభిమానం మనం పెంచుకోవటం చేత ఇది చాలా మనకు కష్టంగా కనిపిస్తుంది.
3: వి ఫైండ్ దిస్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ అవర్ బాడీ అటాచ్మెంట్.
2: సైరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
5: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులనుగన్న మాతృభూమి, ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులనుగన్న మాతృభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్యభూమి, పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, ఇట్టి భూమి యందు జననమంది సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపనే దివ్యభూమి, ఇంతకన్నాను వేరేది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యుడవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యుడవు సభ్యులారా.
1: దిస్ ఇస్ ద ల్యాండ్ దట్ హాస్ గివెన్ బర్త్ ద సెయింట్స్ సేజెస్ అండ్ సీయర్స్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ రిప్యూట్. What more could be conveyed in this assembly of noble souls?
0: Pavitratma Swaruprayana, Rutikulara, Prajalara, Balulara.
1: The noble priests who are highly sacred, devotees and students.
0: Bharata Bhumi, Chala, Bhagya Bhumi, Bangara Vinti Bhumi. మహాసాధ్వికులను మహాసాధ్వీమణులను మహాపండితులను మహాసంగీతములను కన్న భూమి ఈ భారత భూమి.
1: భారత్ ఇస్ రియల్లీ అఫ్లూయెంట్, ఇట్స్ రిచ్, ఫుల్ ఆఫ్ కల్చర్. దిస్ ఈస్ ద ప్లేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ పీపుల్, ఆఫ్ స్కాలర్స్ అండ్ ద విమెన్ ఆఫ్ చెస్టిటీ, మెన్ అండ్ విమెన్ ఆఫ్ వేలర్ అండ్ కరేజ్.
0: ఇట్టి భూమి ఎందు జన్మించి కూడాను అందులో ఏ చిన్న వయమైన కూడా గమనించుకోలేకపోవటం చాలా దురదృష్టము.
1: ఇట్స్ రియల్లీ బ్యాడ్ లక్ హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇంబైబ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎన్షియంట్ గ్లోరీ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్.
0: పొద్దున నుంచి హెడ్ ప్రిస్ట్ జరుపుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటివి.
1: ఆల్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ది హెడ్ ప్రీస్ట్ సిన్స్ ద మార్నింగ్ ఇస్ రియల్లీ మిస్టీరియస్ అండ్ వెరీ పెక్యూలియర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: విచిత్రంబులు
1: అండ్ ఇట్ మిస్టీరియస్.
0: చిత్రంలో ఒక చిత్రమైన చిత్రంబులు
1: అండ్ ఇట్ ద మిస్టరీ ఆఫ్ ది మిస్టరీస్.
0: ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు కంటితో చూస్తున్నారే కానీ హృదయంతో అనుభవించడం లేదు.
1: ఆల్ ద మిస్టరీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ విట్నెస్డ్ బట్ దే ఆర్ నాట్ ఫెల్ట్ ఎట్ హార్ట్.
0: పెద్దలు చెప్పినటువంటి విషయములను మనము చెవులతో విన్నప్పుడు వాటిని హృదయంతో అనుభవించాలి.
1: వాట్ ఆల్ దట్ వీ హియర్ ఫ్రమ్ ఎల్డర్స్ నాట్ సింప్లీ హియర్ బట్ వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్, టేక్ దెమ్ టు హార్ట్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: ఇట్స్ ఓన్లీ ఎ నోబుల్ మ్యాన్ వేర్ యూ ఫైండ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
1: ఇట్స్ ఎ వికెడ్ మ్యాన్ హూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విన్న విషయములను కన్న విషయములను చక్కగా హృదయానికి అందించి తద్వారా వారు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore every person, whatever that he hears, whatever that he witnesses, whatever that he enjoys and treasures in the heart, must experience in the daily life.
0: భారతదేశమునందు ఎందు చూచినా కూడా ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సంగీత సాహిత్య విద్యలను ఎన్నియో మనము వింటున్నాము చూస్తున్నాము.
1: In Bharat, wherever you go, you come across this excellence in the field of literature and music.
0: ఇదే భగవంతుడి బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి బోధన.
1: This is truly speaking the teaching of God Himself to this Bharat.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మ నివేదనం,
1: self surrender.
0: ఈ నవవిధములైన భక్తుడు ఎన్నో విధములైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చాడు.
1: అండ్ ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ హావ్ బీన్ టాట్ అండ్ ప్రొపగేటెడ్ సిన్స్ లాంగ్.
0: భారతదేశమునందు ఉన్నటువంటి యొక్క భక్తి శ్రద్ధలు మరి ఏ దేశమునందు కూడా నువ్వు కానరావు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ యూ ఫైండ్ ద హైట్స్ ఆఫ్ డివోషన్ అండ్ సిన్సెరిటీ విచ్ ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
0: కనుకనే అన్ని ప్రాంతంలో ఎందు కూడాను అల్లకల్లోలములు అలవడిపోయిపోయావు.
1: యు ఫైండ్ ఎల్స్వేర్ ది ఎడ్యుకేషన్స్ ట్రబుల్స్ అండ్ టర్మోయిల్.
0: కానీ ఒక్క భారతదేశం నుండే ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు కలిగినా, ఎన్ని బాధలు సంభవించినా శాంతంగా భగవంతుని యొక్క నామం చేతని తప్పించుకుని పోతున్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ భారత్ హూ కుడ్ బేర్ ఆల్ ద డిఫికల్టీస్ లాసెస్ అండ్ ద ప్రాబ్లమ్స్ కెలామిటీస్ అండ్ దే కుడ్ బేర్ దిస్ in a state of peace, chanting, thinking of God.
0: Itti pavitramainatundi prantamu, itti pavitramainatundi pradeshamu, mari endukudanu kaanaradu.
1: This kind of sanctity, this sort of sacredness is not noticed anywhere in the world.
0: Prapanchamulo endu chuchinanu, endu vinnanu, anniyu dukkamule, vicharamule, kashtamule.
1: All over the world, wherever you go, you find the difficulties, the problems, misery, sadness, anxieties only.
0: Itti pradeshamandu manam udbhavinchatamu, manam puttatamu, manam janmalu raavatamu chaala adrushtamainatundi.
1: It is our good luck and fortune to have been born in this land of sacredness and high sanctity.
0: Itti yagriyagajakatulu mari endukudanu kaanaravu.
1: The sacred rites, the sacred rituals such as Yajna Yaga are not noticed anywhere.
0: Yajna Yaga ante kevalam edo konni agni karyamulu kavichukuntu bhagavantunu arpitam gavinchukotam idi matrame yajnam ani cheptunnaru.
1: We declare Yajna Yaga is spending time in contemplation in the thought of God.
0: Yajnam anaga bhagavantuniki arpitam cheyatamu, bhagavantunni ప్రీతి కల్పించడము, భగవత్ప్రీతికి పాత్రలు కావటము, ఇది నిజమైనటువంటి యజ్ఞం.
1: యజ్ఞ మీన్స్ ఆఫరింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్, డూయింగ్ ఎన్ యాక్ట్ యాజ్ టు ప్లీజ్ హిమ్, యాజ్ టు మేక్ హిమ్ హ్యాపీ. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యజ్ఞ.
0: నీ స్వార్థం కోసము, స్వప్రయోజనం కోసము కాదు.
1: యజ్ఞ ఇస్ నాట్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: పరమ కోసమును, ప్రపంచం కోసము, లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడినటువంటి యజ్ఞములు.
1: యజ్ఞాస్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ, ఫర్ అదర్స్, ఫర్ ద హోల్ యూనివర్స్.
0: ఈ యజ్ఞయాగాదికత్వములు అనాది కాలం నుండి కూడాను మన భారతదేశంలో అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
1: యజ్ఞయాగ ద సీక్రెట్ స్పిరిచువల్ రైట్స్ హావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ ఫాస్టర్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: త్రేతాయుగం నుండి కూడాను ఎన్నో యజ్ఞములు యాగములు జరిగాయి.
1: యజ్ఞయాగ took place even in times of
0: కానీ ఆనాటి రాక్షసులు ఈ యజ్ఞ యాగములను భగవపరుచుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ టైమ్స్ ద డెమన్స్ యాక్టెడ్ అగెన్స్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కారణం యజ్ఞ యాగాదుల యొక్క విషయము, సత్యము వారికి తెలియకపోవటమే.
1: దే డిడ్ నాట్ ఎంకరేజ్ ఎనీ యజ్ఞ యాగ డెమన్స్ ఇన్ దోస్ టైమ్స్ బికాస్ దే డిడ్ నాట్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ద్వాపర యుగం వచ్చేటప్పటికీ
1: the dawn of Dwapara age
0: kontavarku kodunu artham chesukovadaniki prayatnincharu.
1: People made an attempt to understand to some extent.
0: Enniyo yagni yagamulu jariginappatikini janakunaku e maatramu trupti jarigaledu.
1: In spite of performance of many yagna yagas he was not totally satisfied.
0: Who? Janaka.
1: Janaka was not totally satisfied.
0: Kanuka manamu ee naadu andarkudunu chadukunnatundi vare.
1: Today all are educated.
0: యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతు అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు వారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ టోటల్లీ వాట్ యజ్ఞ ఇస్, వాట్ యాగ ఇస్, వాట్ ఆర్ రిచువల్స్.
0: కేవలము మానవులైనటువంటి వారు ప్రతి మానవులను ఈ యజ్ఞయాగాది క్రతువులు నిత్యము ప్రతి శరము కూడా చేస్తూ రావాలి.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ పర్ఫార్మ్ దీస్ యజ్ఞాస్, యాగాస్ అండ్ సేక్రెడ్ రిచువల్స్.
0: అనగా ఏ కార్యం చేసినప్పుడు కూడా భగవత్ప్రీత్యార్థం అని పలకాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దట్ వన్ షుడ్ పర్ఫార్మ్ విత్ కంప్లీట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ దట్ వన్ డస్.
0: అడుగడుగులకు దైవం యొక్క ప్రీతి మనలో ఆవిర్భవించాలి.
1: ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఇట్ షుడ్ బి ఎన్ ఆఫరింగ్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
0: నేను చేయటన్నీ కూడా భగవత్ప్రీత్యార్థమై చేస్తున్నాను.
1: What all I am doing is only to please God.
0: నన్ను ప్రీతించుకోసమే మిమ్మల్ని పుట్టించాము.
1: And in fact, you are born for this purpose, to please God.
0: కేవలము తిండి తీర్థాలతో జీవితాన్ని గడుపుకొని కార్యమును ముగించుకోవటం కాదు.
1: The life does not revolve around the food, raiment and shelter, eating and drinking alone.
0: కాని మానవుడు తన యొక్క జీవితమును ధన్యం చేసుకునే నిమిత్తం.
1: In fact, man should live for his own liberation, redemption.
0: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: He should know his own truth, his own nature.
0: ఎవరిని చూచినాను మనము మీరెవరండి, మీరెవరండి, మీరెవరండి అని ప్రశ్నిస్తాము.
1: Whosoever we come across, we go on inquiring, who are you, who are you?
0: కాని తానెవరో తను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But the man is not making an attempt to know his own nature to begin with.
0: Who am I? Who am I?
1: Who am I? Who am I? He doesn't put a question.
0: మొట్టమొదటి నీవెవరో నీవు గుర్తించుకుంటే పనులు ఎవరో నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది.
1: సో ఇఫ్ యు ఫైండ్ ఎన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఆమ్ ఐ, దెన్ యు వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్.
0: ఈ నాడు హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ ఈ అంటే ప్రశ్నలు వేసి వ్యర్థం చేస్తున్నారు కాలమును.
1: టుడే వి గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అండ్ దస్ వేస్ట్ టైం.
0: కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదపద్మాయన మహా, కాలాతీతాయన మహా, కాలస్వరూపాయన మహా, కాల నియమితాయన మహా, తానే తాను కాలం.
1: గాడ్ ఈజ్ టైమ్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, ఈజ్ బియాండ్ టైమ్, హీ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక ఒక్క క్షణమైన కూడా మనం వ్యర్థం చేయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్.
0: కేవలము శారీరక సంపత్తి కోసమని, మానసిక సంపత్తి కోసమని, ఇంద్రియ ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారే కానీ కేవలం ఆత్మతృప్తి నిమిత్తమై ఎవ్వరు కూడా ప్రాకులాడటం లేదు.
1: వి స్ట్రగల్ హార్డ్ ఫర్ అవర్ ఫిజికల్ ప్రోగ్రెస్, ఫర్ మెంటల్ అచీవ్మెంట్స్ అండ్ టు సాటిస్ఫై అవర్ సెన్సెస్, బట్ వీఆర్ నాట్ లివింగ్ ఫార్ ద రికగ్నిషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: కేవలము ఈ ఇంద్రియముల సుఖం ఎంతవరకు,
1: ద సెన్సువల్ ప్లెజర్ హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్,
0: ఈ దేహం యొక్క ఆనందం ఎంతవరకు,
1: how long the body happiness lasts.
0: ఇవన్నీ కూడా క్షణంలో క్షణంలో పోయేటువంటి మేఘములే.
1: These are all momentary, like passing clouds.
0: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: These are all passing clouds.
0: ఒక్కటి మాత్రమే పర్మనెంట్.
1: But there is only one that is permanent.
0: అది నీ హృదయమే.
1: That is the heart.
0: అది నీ హృదయానికి తగిన తృప్తి చేయాలి.
1: In fact, we should satisfy our own heart.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మనం ఆ హృదయాన్ని తృప్తిపరచుకునే నిమిత్తమై మనం ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు సాటిస్ఫై అవర్ ఓన్ హార్ట్.
0: ఇవన్నీ కూడా కేవలము దివ్యమైనటువంటి యొక్క సత్సంగం చేతనే ఏర్పడుతున్నాయి.
1: దిస్ ఇస్ పాసిబుల్ బై అసోసియేటింగ్ అవర్ సెల్స్ ఇన్ ది సీక్రెట్ గుడ్ కంపెనీ.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ కంపెనీ వీ డెవలప్ దిస్ డిటాచ్మెంట్, ద స్టడీ మైండెడ్నెస్ అండ్ దట్ ఎన్షోర్స్ ది లిబరేషన్ అల్టిమేట్.
0: నీవు చెడ్డవారితో చేరి చెడ్డవాడు అయిపోతున్నావు.
1: బై జాయినింగ్ ద బ్యాడ్ కంపెనీ యూ బికమ్ బ్యాడ్.
0: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: నీవు ఎట్టివారితో చేరువో నీ యొక్క గుణములు కూడా అట్టివిగానే మారును.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్. డిపెండింగ్ అపాన్ ద పీపుల్ యూ అసోసియేట్ యువర్ సెల్ఫ్ యూ డెవలప్ దోస్ క్వాలిటీ.
0: కనుక పెద్దలైనటువంటి వారితో, విద్యావంతులతో, కేవలం ఆధ్యాత్మిక చింతన చేయ వారితో మీరు కలవాలి.
1: Therefore, elders and educated people should join the company of spiritual minded.
0: ఈనాడు ఇక్కడ చేరినటువంటి ఒక సత్సంగము గొప్ప సత్సంగము.
1: The spiritual company here is no blessed, very great.
0: ఇలాంటి కంపెనీ మనకు ఎక్కడ కూడా లభ్యం కాదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ కంపెనీ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సలెన్స్ ఈజ్ నాట్ నోటీస్ నాట్ అవైలబుల్.
0: ఇలాంటి కంపెనీ మనకు చేరినప్పుడు మనం ఇలాంటి కంపెనీ యొక్క పావుమునే మనలో ఆవిర్భవించాలి.
1: When you join this company, spiritual company, you develop spiritual thoughts.
0: కనుకా ఎట్టి దాంతో మనము ఒక కర్ర ఉంటుంది, కర్రకు అగ్గి అంటుకున్నప్పుడు,
1: when the wood catches fire, when you light it up,
0: ఆ యొక్క కర్రకు ఉన్నటువంటి యొక్క దీన్ని పొగ రూపంగా మారుతుంది.
1: And you find the flame there after the smoke above.
0: ఈ స్మోకింగ్ ఎలాంటిదో దానికి మేఘములు అలాంటివిగా వస్తుంటాయి.
1: As is the smoke, so is the cloud above.
0: ఆ మేఘములు ఎట్టివో వర్షం అటువంటిది ఉంది.
1: As is the cloud, so is the rainfall.
0: కనుకని మనము ఈ వర్షములకు మనం లోబడుతున్నాము. ఈ వర్షము సరైన వర్షం కాకుండా పోతున్నది.
1: In fact, we want rains, but we don't have proper rains today.
0: మానవుడు వాటర్ చేతనే జీవిస్తున్నాడు.
1: Man lives because of water.
0: వాటర్ మంచిది అయినప్పటికీ మనిషి కూడా మంచివాడు, మంచి మాటలు మంచి తలంపులు తనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: When the water is pure, the person will live long with pure thoughts, with pure mind.
0: ఈనాడు అన్ని రోగములకు మూల కారణము నీరే.
1: For all diseases, it is the water that is the cause.
0: అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడాను దానికి కారణంగా అవుతుంది.
1: అండ్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్.
0: కనుక మనం ఉన్నటువంటి యొక్క స్థానమును పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: Therefore, we should keep our place quite clean and pure.
0: త్రాగేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
1: And our drinking water should be necessarily pure.
0: అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: Then only man would be healthy and blissful.
0: ఆరోగ్యమునకు ఆనందమే ప్రధానము.
1: For health, it is a bliss, it's happiness that's the primordial cause.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడా యువకులుగా ఉండటం చేత మీకు పదార్థము వాతావరణము చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా ఉండాలి.
1: యు ఆర్ ఇన్ స్ట్రెస్, యూ షుడ్ రియలైజ్ ద మెటీరియల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఆర్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్.
0: కనుక సత్సంగంలో మీరు చేరండి.
1: Therefore, join good company.
0: మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు తగినటువంటి ఒక స్థానంలోనే మీరు ప్రవేశించాలి.
1: Therefore, join the company where there will be singing, there will be good games and sports, where good words are spoken.
0: కనుక మీ గేమ్స్ లోపల ఉన్నటువంటి ఒక ఫలితమే మీ జీవిత ఫలితము.
1: And then this life is a game, and this, the win, the victory, will decide your life.
0: కనుక మీ గేమ్స్ సరైనటువంటివిగా మానవునికి మానవోద్ధరణ గావించేటువంటిదిగా ఉంటుండాలి.
1: Therefore, this life which is a game should end up in the emancipation of our life.
0: ఎవరితో మాట్లాడినప్పటికీ మీరు శాంతంగా ప్రేమతో కరుణతో మాట్లాడాలి.
1: Whomsoever you converse with, you should be peaceful, you should be calm, quiet.
0: కఠినమైనటువంటి పదములను ఉపయోగించకూడదు.
1: You should never use harsh words.
0: ఈ కఠినమైనటువంటి పదముల వల్ల హృదయము చాలా కరిగిపోతుంది.
1: And because of the harsh words, it will affect your heart.
0: కనుకనే మంచి మాటల చేత పవిత్రమైనటువంటి పలుకుల చేత వారి హృదయాన్ని కరిగించాలి.
1: Therefore, we should speak in such a way, sweet and soft, so as to melt the heart of the other.
0: కనుకనే hurt never, help ever.
1: భగవాన్ says help ever, hurt never.
0: అందరికీ మనము సహాయంగా ఉంటుండాలి.
1: Therefore, we should help everybody.
0: దీనిని సహనాభవతు సహనోభవతు సహవీర్యం కరవావహి. నీవు మంచి మాటల చేత నీవు స్నేహం చేసుకోవాలి.
1: యూ కెన్ డెవలప్ బై ఫ్రెండ్షిప్, బై టాకింగ్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
0: నీవు మంచి వారితో కూడినప్పుడు నీకు మంచి హృదయం వస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ గుడ్ కంపెనీ, యూ విల్ హ్యావ్ గుడ్ హార్ట్.
0: గుడ్ థాట్స్ మనలో వచ్చినప్పుడు గుడ్ కర్మను మనం చేస్తాము.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ థాట్స్, యూ విల్ గెట్ ఇన్ గుడ్ యాక్షన్.
0: గుడ్ యాక్షన్ చేసినప్పుడే గుడ్ ఫలితం కూడా లభిస్తుంది.
1: గుడ్ యాక్షన్ విల్ సర్టన్లీ కన్ఫర్ ద గుడ్ రిజల్ట్స్.
0: కనుకని మీరు మంచి మాటలతో నోటినిచ్చినందుకు నాలుకనిచ్చినందుకు పవిత్రమైనటువంటి మాటల చేత పలకాలి.
1: దర్ఫోర్ దిస్ టంగ్ దట్ హస్ బీన్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ, దట్ వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మాటలు ఒక భారతదేశం నుండి మనకు లభిస్తాయి.
1: The sacred words are uttered or spoken here in Bharat alone.
0: ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు దయచేయండి, రండి, కూర్చోండి అని మంచి మాటలతో చెప్పాలి.
1: When elders visit you, you invite them, you welcome them, offer them seats.
0: రండి, పండి అని ఆ రీతిగా మనము కఠినంగా పలకకూడదు.
1: You cannot be harsh. You can say you may go. and you cannot use in a harsh tone.
0: నీ యొక్క మంచి చెడ్డలకు నీ మాటలే ముఖ్యము.
1: The good and bad depend upon the words that you use.
0: నీవు మంచి మాటలు మాట్లాడితే నీకు మంచి స్థానమే లభిస్తుంది.
1: If you speak well, you'll get into good position.
0: జవాబు చెప్పేటువంటి వారు కూడా మంచిగా జవాబు చెప్తారు.
1: The others also will respond equally well.
0: కనుక మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ లోపల గర్వం వచ్చిందని మీ యొక్క జీవితమే గర్వమయంగా ఉంటుంటుంది.
1: If you develop the sense of pride as a student, the whole life will have to be spent in pride and ego.
0: కనుక మాటలు మంచివైనప్పుడు మన యొక్క హృదయం కూడా మంచిదవుతుంది.
1: And once your words are sweet, naturally the heart also is sweet.
0: హార్ట్ స్వీట్ గా ఉంటుందో అప్పుడు మనం చేసేటువంటి సంకల్పములన్నీ కూడా స్వీట్ గానే ఉంటుంటాయి.
1: When one's heart is sweet, all our thoughts are bound to be sweet.
0: మొట్టమొదటి హృదయాన్ని పవిత్రం భావించుకుని సాఫ్ట్ గా చేసుకుని స్వీట్ గా మార్చుకోండి.
1: Therefore we should sanctify, purify our heart such that it will be nectarine.
0: ఈ 4-5 దినములు కూడాను చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వారి మాటలు కూడాను చాలా పవిత్రమైనటువంటి మాటలుగా ఉంటుంటాయి.
1: Those that address you will certainly speak to you making use of sacred words.
0: అటువంటి మాటలను మీరు హృదయంలో ప్రింట్ చేసుకోవాలి.
1: See that their words are imprinted in your heart.
0: మీలోటువంటి చెడ్డ మాటలంతా కూడా గాలికి వదలాలి.
1: And let all the bad words in you, let them be released.
0: దాన్ని తీసుకోవడానికి గాలి కూడా ఉండదు.
1: And you should not accept it in.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరు ప్రేమతో,
1: with love,
0: జాలితో,
1: with compassion,
0: కరుణతో,
1: kindness,
0: జీవితాన్ని గడపాలి.
1: Lead the rest of your life.
0: మీ యొక్క జీవితం అంతా కూడాను ప్రేమమయంగా మారాలి.
1: Let your life be full of love.
0: ఆ లవ్ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
1: Love is nectarine, sweet.
0: ఆ స్వీట్నెస్ మరి దేనేందుకు కాదు.
1: The sweetness of love is not noticed anywhere.
0: కనుక మాటలను మనం మంచిగా చేసుకోండి.
1: Therefore rectify.
0: మన విరోధి కనిపించినప్పటికీ నమస్కారం అండి అని చెప్పాలి.
1: Even if you are to meet an enemy, do namaskar, salute him.
0: నా విరోధి కదా అని వాడికి మోహం తిప్పుకొని పోకూడదు.
1: Don't turn away your face when you come in contact with your enemy.
0: అందరితో కూడా మనం స్నేహంగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బీ ఏ ఫ్రెండ్ టు ఎవ్రీబడి.
0: అది ఏ వేదమునందు మొట్టమొదటి చెప్పింది, సహనాభవతు సహనోభవంతు సహవీర్యం కరభావహి.
1: దట్ ఈస్ ది ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేదిక్ డిక్టమ్ దట్ వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: కలిసిమెలిసి తిరుగుదాము.
1: లెట్ అస్ మింగిల్ టుగెదర్.
0: కలిసిమెలిసి పలుకుదాము.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసిమెలిసి తెలియనట్టి తెలివిని పోషించుదాము.
1: లెట్ అస్ ఫాస్టర్ అవర్ ఇంటెలిజెన్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టుగెదర్.
0: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాము.
1: లెట్ అస్ ఆల్సో గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ నాలెడ్జ్.
0: ఇది మొట్టమొదటి వేదము మనకు సర్వులకు బోధించినటువంటి యొక్క సువాక్యములు.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద టు బిగిన్ విత్.
0: కఠినమైనటువంటి మాటలు ఏమాత్రం కూడా మెత్తని నారకు నుంచి రాకూడదు.
1: ది హార్ష్ వర్డ్ షుడ్ నాట్ బి టచ్డ్ బై ద సాఫ్ట్ టంగ్.
0: ఇది చాలా సాఫ్ట్ టంగ్.
1: టంగ్ ఈస్ సో సాఫ్ట్.
0: ఆ సాఫ్ట్ టంగ్ తోపల స్వీట్ మాటలే రావాలి.
1: ద సాఫ్ట్ టంగ్ షుడ్ అటర్ స్వీట్ వర్డ్స్.
0: ఇది స్వీట్ వర్డ్స్ రాకుండా పోతే ఇది కేవలం హార్డ్ టంగ్ అయిపోతుంది.
1: ఇట్ ఆర్ నాట్ సో ద టంగ్ ఈస్ హార్డ్ దెన్.
0: హార్డ్ టంగ్ వచ్చినప్పుడు హార్డ్ ఫలితములే మనకు లభిస్తుంటాయి.
1: వెన్ వన్స్ యూ స్పీక్ ఇన్ హార్ష్ వే ఆఫ్ ద హార్డ్ టంగ్ యూ నేచురలీ ఫేస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: రేపటి నుంచి
1: ఫ్రమ్ టుమారో
0: మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ విల్ స్పీక్ టు యూ వెరీ గుడ్ థింగ్స్.
0: అన్ని కూడా క్రోడీకరించుకోవాలి.
1: యూ గ్యాదర్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ డిసిమినేట్.
0: కేవలం క్లాసులో ఏదో టీచర్స్ చెప్పినటువంటి యొక్క ఈ ఆర్టిఫిషియల్ భాషలంతా కూడా మీరు నేర్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ది మియర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటిది చాలా ఫిష్ కంటే బ్యాడ్.
1: ది ఆర్టిఫిషియల్ ఈజ్ వర్స్ దాన్ ఫిష్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ ఆర్టిఫిషియల్.
1: And in fact, sometimes it proves that fish is better than artificial life.
0: కనుక మనం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు.
1: So we should now rely on artificial.
0: హార్ట్ తీసుకోవాలి.
1: హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిఫిషియల్.
0: కనుక మీరు క్రమక్రమేణా ఈ వచ్చిపోయేటువంటి వారి వల్ల మీకు ఎంతనో జ్ఞానము అభివృద్ది పవిత్రత మీకు చేకూరుతుంది.
1: As days go by, you'll certainly listen to many good things. such that we'll make our lives sacred and noble.
0: Savanam, Kirtanam, Vishnu Smaranam, Padasevanam, Vandanam, Dasyam, Sneham, Atma Nivedanam. Mottamottam Anu Manchibhattam Matram Tiskoyam.
1: Of all the 9 parts of devotion, the first one is Sravanam, listening, that we should be in a position to listen and absorb
0: whatever the Buddha.
1: When once you find those words which are not palatable and acceptable, do not stay there.
0: అన్ని గాలిలో కలిసిపోతుంటాయి.
1: లెట్ దెమ్ ఆల్ బి రిలీజ్డ్ టు అవుట్సైడ్ ఎక్స్టీరియర్.
0: నీవు మంచివి మాత్రమే నీవు తీసుకో.
1: టేక్ ఇన్ దట్ ఇస్ గుడ్.
0: అటువంటివి నీవు శాశ్వతంగా నిలుస్తాయి.
1: దే విల్ రిమైన్ ఎటర్నల్లీ.
0: అదే సత్యము శాశ్వతము.
1: అండ్ దట్ ఇస్ ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: అదే సత్యము నిత్యము.
1: అండ్ దట్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్.
0: అదే పవిత్రము అదే నిత్యము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నెక్టరైన్ దట్ వుడ్ లిబరేట్ యూ.
0: అట్టి పవిత్రమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వాక్కులను మీరు అందుకుని
1: receive those words of eternal truth.
0: Danivalla mee oka jeevithamunu poshinchukondi.
1: And let's spend our lives basing on the teachings that we hear from them.
0: Kani bhagavantu cheppinatvanti matalu enta madhuramainatvanti matalu.
1: God's teachings are so sweet.
0: Bhagavantuni yokka vakyamulu enta madhuryamainatvanti vakyamulu.
1: God's words are nectarine.
0: Atani vakyamulu amrutamainatvantivi.
1: And his words are full of nectar and full of sweetness to its height.
0: అటువంటి వాక్యములను మీరు ఏమాత్రం కూడా వదలకూడదు.
1: We should never give up the teaching of God.
0: దేహమునైనను వదలొచ్చును కానీ మాటలను వదలకూడదు.
1: We may even drop the body, but not the teaching of God.
0: ఏంటి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు.
1: The body is of senses which is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: It is bound to fall, you do not know.
0: మాటలు చూస్తామా అపవిత్రమైన మాటలు. కనుక దీనిని ఏనాడైనా మనం వదలసిందే.
1: అండ్ ద బాడీ హావ్ టు లీవ్ వన్ డే ఆర్ అదర్.
0: దేహమును ప్రధానంగా పెట్టుకుని దేహ పోషణకై మనం జీవించరాదు.
1: వీఆర్ నాట్ టు లీవ్ ఓన్లీ ఫర్ బాడీ.
0: మానసిక తృప్తి కోసము,
1: ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్,
0: ఆత్మానందం కోసము,
1: ఫర్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సంఘములు చేరాలి.
1: వీ షుడ్ జాయిన్ దిస్ సీక్రెట్ కంపెనీ.
0: చేరి చేరటం మాత్రమే కాదు, చేరి వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం హృదయంతో చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ, సీక్రెట్ కంపెనీ, ద కాంగ్రిగేషన్, రిసీవ్ అండ్ అబ్జార్బ్ ఇన్ దట్ అటెన్షన్ దట్ వాట్ ఎవర్ వీ లిసన్ టు.
2: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 10th ఆఫ్ ఆగస్ట్ 2006 during the Atirudra Mahayagnam at Prashanti Nilayam.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, a national level capacity building workshop titled Future Ready Next Gen is being organized by the Sri Satya Sai Seva Organizations India on 18th and 19th of September here at Prashanti Nilayam. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:40, the inaugural session of this workshop will commence with lighting of the ceremonial lamp, followed by the inaugural address by the All India President, Sri Satya Sai Seva Organizations, Sri Nimish Pandya Garu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Tomorrow, we also have the Collaborators Conference 2026, which is being organized by the Sri Satya Sai Vidya Vahini here at Prashanti Nilayam. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the evening program will commence comprising talk by Mrs. Karuna Munshi, Director, Sri Satya Sai Vidya Vahini Prashanti Nilayam, launch of Sri Satya Sai Vidya Vahini Inclusive Education Program, an audiovisual presentation of the apps Typing Tutor and Dream Drop, an MOU exchange between Sri Satya Sai Vidya Vahini and Sri Satya Sai Institute of Higher Learning, followed by three distinguished speakers, Mr. T.K. Anil Kumar, IAS, Secretary for the Department of School Education and Literacy, Government of India, Reverend Father Saturnino Almeida from the Father Agnel Institutions, Navi Mumbai, Maharashtra, and Ms. Premalatha Panneer Selvam, Managing Director of Mahatma Group of Schools, Madurai, Tamil Nadu. We will then have a devotional music program titled Ek Tar by Sri Manoj Govindaraj and Sri Aditya Venkatesh. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divya Anugraha Aasisalato జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రశాంతి నిలయంలో సెప్టెంబర్ 18 మరియు 19వ తేదీల్లో ఫ్యూచర్ రెడీ నెక్స్ట్ జెన్ పేరిట జాతీయ స్థాయిలో సామర్థ్య పెంపునకై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:40 ఈ శిక్షణా కార్యక్రమం సాంప్రదాయక జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభమవుతుంది. తదుపరి అనుగ్రహ ఆశీస్సులతో జాతీయ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రశాంతి నిలయంలో సెప్టెంబర్ 18 మరియు 19వ తేదీల్లో ఫ్యూచర్ రెడీ నెక్స్ట్ జెన్ పేరిట జాతీయ స్థాయిలో

ప్రారంభోపన్యాసం గావిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. ప్రశాంతి నిలయంలో రేపటి రోజు శ్రీ సత్యసాయి విద్యావాహిని ఆధ్వర్యంలో కొలాబరేటర్స్ కాన్ఫరెన్స్ 2026 జరగనుంది. సాయికులు సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేదపఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 కాన్ఫరెన్స్ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని డైరెక్టర్ శ్రీమతి కరుణా మున్షి గారిచే ప్రసంగము, శ్రీ సత్యసాయి విద్యావాహిని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ప్రారంభం, టైపింగ్ ట్యూటర్ మరియు డ్రీమ్ డ్రాప్ అనే 2 యాప్ల గురించి వీడియో ప్రదర్శన, శ్రీ సత్యసాయి విద్యావాహిని మరియు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం మార్పిడి కార్యక్రమం, తదుపరి భారత ప్రభుత్వ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి శ్రీ టీకే అనిల్ కుమార్ గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఫాదర్ ఎగ్నల్ ఇన్స్టిట్యూషన్ చెందిన గౌరవనీయులైన ఫాదర్ సటర్నినో అల్మిదా గారు ప్రసంగిస్తారు. తదుపరి తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఉన్న మహాత్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రేమలత పన్నీర్ సెల్వం గారు ప్రసంగిస్తారు. అనంతరం శ్రీ మనోజ్ గోవిందరాజ్ మరియు శ్రీ ఆదిత్య వెంకటేష్ గారు ఏక్తార్ పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: So yes, that is the energetic feel of this bhajan, and I think you experience it more once you go to the third speed and the crescendo builds up.
1: Yeah.
0: Wonderful. Thank you so much, Anirudh and Arvind sir.
2: Thank you, Vishu.
0: Sairam.
3: So let's now move on to the next part of this bhajan classroom. Now we discuss the inner significance of the different words used in this bhajan. We begin with the first line.
4: Bolo Jai Sai Ram, Bolo Jai Sai Ram.
3: Here the first word is Bolo, which means to chant or to say. Jai means victory. Sai Ram is the phrase which comes in every line of this bhajan. Literally, this refers to Lord Sai as the same one who had earlier come down as Lord Rama. But this is just one of the million ways of understanding this potent term, nay, potent mantra. Sai Ram is indeed the life mantra for millions. It is the way they connect with the infinite. It is in fact the consummation of all the names we use to adore the divine. In a divine discourse on July 19th, 1996, Swami shared how Sai and Ram are so significant.
5: కనుకనే భూమి కూడాను ఒకానొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
6: This earth prayed to Narayana.
5: Swami. ఎలాంటి పాపములనైనను నేను భరించగలను.
6: I can bear any sinner.
5: కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను.
6: బట్ ఐ కెనాట్ బేర్ ఎనీ ఫెలో హూ కెనాట్ సింగ్ యువర్ గ్లోరీ.
5: కనుక సర్వులకు నువ్వు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయటానికి తగినటువంటి మార్గం చూపించమనిందట.
6: సో అర్త్ ప్రే టు నారాయణ, ఓ గాడ్ షో ద వే సో దట్ దే వుడ్ సింగ్ యువర్ గ్లోరీ.
5: అప్పుడు
6: దెన్
5: వాల్మీకి
3: స్వామి షేర్డ్ హౌ సాయి అండ్ రామ్ ఆర్ సో సిగ్నిఫికెంట్.
5: కనుకనే భూమి కూడాను ఒకానొక సమయంలో నారాయణని ప్రార్థించిందట.
6: నారాయణ
5: స్వామి ఎలాంటి పాపములనైనను నేను భరించగలను.
6: ఐ కెన్ బేర్ ఎనీ సిన్.
5: కానీ నీ నామ

0: అప్పుడు
1: దెన్
0: వాల్మీకి కోటి శ్లోకాలు రాశాడట రామాయణం పైన.
1: వాల్మీకి కంపోజ్డ్ 1 crore స్టాన్జస్ ఆఫ్ రామాయణ.
0: అందులోపల ఈ రాసిన తర్వాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట.
1: He wanted to distribute this 1 crore of slokas among the 3 worlds.
0: కాని అందరికి సమంగా పంచుతూ వచ్చాడు.
1: They were all distributed equally.
0: 33 lakh
1: 33,333
0: పంచాడు.
1: 333 were distributed.
0: ముల్లోకముల వారికి పంచాడు.
1: They were distributed to all the 3 worlds.
0: 33 lakh
1: 33 lakh
0: 33,000
1: 333. 333.
0: ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది.
1: It reached all the 3 worlds.
0: ఒక్క శ్లోకం మిగిలింది.
1: But one shloka remained.
0: ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది?
1: How to distribute equally this shloka?
0: ఇది పంచడానికి వీలు కాదే.
1: ఇస్ దట్ పాసిబుల్ టు డిస్ట్రిబ్యూట్?
0: అప్పుడు ఈ శ్లోకం లోపల దీంతో 11 అక్షరాలు ఉంటున్నాయి.
1: ది శ్లోక హ్యాడ్ 11 లెటర్స్.
0: 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి.
1: 3 words must receive equally.
0: 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వరకు పంచారు.
1: At the rate of 3 letters they were distributed to all 3 worlds.
0: మిగిలినాయి.
1: 2 letters remain.
0: ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వరకు పంచడానికి వీలు కాదే.
1: Only 2 letters are remaining. There are 3 words to claim.
0: Vishnu
1: said,
0: "Amma, ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది. ఇది 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ కృష్ణ హరి శివ హర సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి.
1: At this juncture, Narayana told Earth, I distributed all slokas of Ramayana, but however only 2 letters remained. I could not distribute. Those 2 letters are Rama, Krishna, Hari, Shiva, Sai.
0: అన్నింటికి 2 అక్షరాలు సరిపోయింది.
1: సో 2 letters are here now.
0: కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపమని పెట్టింది.
1: So these 2 letters are to be shared.
0: ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే.
1: The whole world is dual.
0: కలుగునే దాని వల్ల కొంతవరకు మానవులు కొంత మార్పు తెచ్చుతుంటారు.
1: ది డ్యువలిజం విల్ మేక్ యూ ఫర్గెట్.
0: ఎ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని.
1: ఎ మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: అందువల్లే ఒక తూరు ఎస్ అని పోతుంది, ఒక తూరు నో అని వస్తుంది.
1: సో మైండ్ సేస్ ఎస్ ఎట్ వన్ టైమ్ అండ్ నో ఎట్ అనదర్ మోమెంట్.
0: ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ ది నేచర్.
0: కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు.
1: Therefore, God's name of these 2 letters can be chanted, sung by anybody.
0: Christians కూడా జీసస్ 2 అక్షరాలు వచ్చేసింది.
1: Christians also said 2 letters.
0: Muslims కూడా అల్లా 2 అక్షరాలు వచ్చేసేసి.
1: Muslims say Allah 2 letters.
0: అన్నింటి ఎందులో 2 అక్షరాలు.
1: Every religion speaks of God 2-lettered one.
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు.
1: So Chagra said,
0: ఎవరని నిన్ను నిర్ణయించేదిరా?
1: How can I decide you, God?

0: మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
1: ఇన్ మాధవ మంత్ర ఓం నమో నారాయణాయ, నారాయణాయ
0: ఆ రకార పోతే నాయనాయ అయిపోతుంది.
1: నమో నారాయణాయ వితౌట్ రా ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
0: నాయనాయ అంటే ఛేదించటము,
1: నాయన మీన్స్ చాపింగ్ ఆఫ్ కటింగ్,
0: కాబట్టి దీంట్లో ప్రాణం లేదు.
1: సో దేర్ ఇస్ నో లైఫ్ హియర్.
0: శివ మంత్రమునకు మా జీవము. నమ శివాయ, ఇందులో మకారమని లేకుంటే నమ శివాయ.
1: బట్ శివ మంత్ర నమ శివాయ, మా ఇస్ ద ప్రైమ్ లెటర్ వితౌట్ విచ్ ఇట్
0: లైఫ్ లెటర్,
1: లైఫ్ లెటర్.
0: కనుకనే నమ శివాయ అనేటువంటిది నమ శివాయ, మకారం లేకుండా పోతే నశివాయ, మంగళం కానటువంటిది అమంగళము అయిపోతుంది.

0: Shivaya, which is auspicious. Without Ma life letter, it is inauspicious.
1: ఈ వివరము తెలిసిన గనునకు మొక్కెదా.
0: I pay my respects to the one who knows all these details.
1: Yavarani, yavarani, ninnu ninnayinchedira.
0: How am I to decide? In what way I can call you?
2: శివుడవో మాధవుడవో.
0: Maybe శివుడవో, శివుడు or మాధవ.
2: కానీ శివ మంత్రంలో మా జీవము, మాధవ మంత్రంలో రాజీవనము. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మ్రొక్కుతాను అన్నాడు.
0: Therefore, in మాధవ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ రా, ఇన్ శివ మంత్ర లైఫ్ లెటర్ ఇస్ మా.
2: కనుక ఈ రెండు చేరినటువంటిదే రామా అనే మంత్రమునకు నేను మొక్కుతున్నాను అన్నాడు.
0: దీస్ టూ లెటర్స్ కాన్స్టిట్యూట్ రామా. ఐ పే మై రెస్పెక్ట్ సాల్యుటేషన్స్ టు
2: దట్. సో జగత్ అంతా ఇప్పుడును భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు.
0: In this whole world, there are none who don't chant His name.
2: ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు.
0: In one form or other, he thinks of God.
2: పిల్లల పేరు పెట్టుకున్నా వాడిని పిలుస్తూ ఉంటాడు.
0: At least they will have their children named after
2: divine. నేతుని పేర్లు ఏదోనైనా వాడిని పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు.
0: At least he will be calling his friends who bear the names of gods.
2: కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
0: All names are divine.
2: అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
2: అన్ని నామములు భగవంతుని నామములే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
2: కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి.
0: వి హావ్ టు రిడీమ్ అవర్ లైవ్స్ సింగింగ్ హిస్ గ్లోరీ చాంటింగ్ హిస్ నేమ్.
2: నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్ యు కెన్ ఎక్స్టోల్ గాడ్ ఇన్ ఎనీ వే యు వాంట్.
2: అది నీ యొక్క తృప్తి.
0: It gives you satisfaction. That's your
2: kari naamam matram satyam.
0: But the name of the God is truth.
2: Nirantaramu naamanni naaluku paina natyam aadistunte intakante taginatundi tapas mare untundi.
0: There is no other penance greater than making the name of God dance on your

0: ఓ నాన్నగారు నమస్కారం.
1: చిరంజీవ చిరంజీవ. సన్, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డివోషన్ ఆర్ లైక్ మదర్ గోదావరి. ఐ థ్యాంక్ ద లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ మీ విత్ సచ్ ఎ ప్రైస్లెస్ జెమ్ లైక్ యూ. నౌ గో అండ్ జాయిన్ యువర్ ప్లేమేట్స్. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ అ లాంగ్ టైమ్.
0: ఫాదర్, రాంభద్ర ఇస్ మై డియరెస్ట్ ఫ్రెండ్, మై క్లోజెస్ట్ ఎయిడ్ అండ్ ద బెస్ట్ ప్లేమేట్ ఐ విల్ నెవర్ హ్యావ్. ఐ కెన్ నెవర్ ఫోర్సేక్ హిస్ కంపెనీ ఫర్ దీస్ ట్రివియల్ మీన్స్. ఫర్ మీ, రామా ఇస్ మై ఎవ్రీథింగ్.

0: అమోఘం, అద్భుతం, అద్వితీయం.
1: నమస్కారం గురువు గారు.
0: ఆయుష్మాన్ భవ. లింగన్న, యువర్ సన్స్ డివోషన్ టు లార్డ్ రామా ఇస్ అన్ ప్యారలల్డ్. సెండ్ హిమ్ విత్ మీ. ఐ షాల్ ట్రైన్ హిమ్ ఇన్ వేదాంగ, సంగీత అండ్ సాహిత్య.
1: ఓహ్, హౌ ఫార్చునేట్ ఇస్ హీ. గోపన్న, ఫ్రమ్ నౌ ఆన్ శ్రీ రఘునాథ భట్టాచార్యులు ఇస్ యువర్ గురు, యువర్ ఎవ్రీథింగ్. డూ యాజ్ పర్ హిస్ కమాండ్. గో సన్, యశస్వి భవ.
2: ఓహ్, వాట్ డివోషన్! What pristine faith! His days were yet to dawn, but his radiance had revealed itself in its entire splendor.
3: Seldom does the fragrance precede the bloom. The seeds have been sown, the fronds liberated, and now the petals awaited their call. Nourished in the essence of Vedantic philosophy, Gopanna grew to a life of mundane existence. And behold, as this tale holds a twist in its turns.
2: And here comes the hour where I, a mere servant of Prabhu Ram, has been called to play a part in his act.

0: ಸದಿ ವಸುದೆಯೆಂದು ನಿತ್ಯ ಸತ್ಯಮು ಬ್ರಹ್ಮಂದು ವಾಕ್ಕುನ ಕಲವಿಕಾದು
1: ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ನಾಟ್ ದಿಸ್ ಬ್ರಹ್ಮನ್ ಇಸ್ ನಾಟ್ ದಟ್ someone can say in such negative terms, but the Brahman is this, no one can say, permanent truth, wisdom constitute Brahman. Brahman is something which is beyond words, which is indescribable in terms of words in this earth.
0: Prema Swarupulaya. Arjunundi, Vishnu Lingamalu, భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావో అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణు లింగర్స్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ is neither the same as Brahman, nor is it different from Brahman.
0: Jananamulane nijagarudai janminchina varandaru. Jananamulane nijagarudai janminchina varandaru.
1: Like true human beings, all the people are born out of human beings.
0: Janminchina taravata manulaina varandaru.
1: After being born like that, how many of them have attained the end?
0: Dharma, karma, marma merigi jeevinchina varandaru.
1: How many of them have understood the meaning of the word dharma, of the word karma, and the secret of these things and have led their life?
0: Janmamunane narudaite varunu vanarudana mariyavaru. Janmamunane narudaite vanarudana mariyavaru.
1: If by birth they are human beings, who are the people who are called vanaras?
0: Kaluka, manavattam aneetvantiji kevalamu aakaramu chetane nirupinchetvantiji kaadaneetvanti satyanni gurtinchali.
1: Here it becomes necessary to recognize the truth that a human being will not be called a human being merely by the form of a human being.
0: Booragakayanu chusi మామిడి అని భ్రమసినట్టు.
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ది ఇల్యూషన్ దట్ ఏ బూరగ ఫూ ఈజ్ ఎ మ్యాంగో ఫూ బై అపియరెన్స్,
0: వెర్రి చెరకు రుచిని చూచి చెరకనితా నమిలినట్టు.
1: జస్ట్ యాజ్ బై సచ్ ఎన్ ఇల్యూషన్ వన్ మిస్టేక్స్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ షుగర్ కేన్ యాజ్ ఎ రియల్ షుగర్ కేన్
0: అండ్ బిగరాయి రూపు చూచి కలకండని చూచినట్టు.
1: Looking at the white clear stone, thinking that it is sweet sugar cane,
0: and roopu chusi mosapoku,
1: do not be deceived by the appearance.
0: Roopu kaadu manavattamu,
1: it is not the form that is human.
0: Divyamainatvanti bhavatattvame manushyattvam anetvanti satyanni gurtinchali.
1: It is the divine aspect that is really the human nature, it should be recognized as a truth.
0: జీవుడుండు దేహమందు,
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ రిసైడ్స్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండ్రు.
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కనుడు.
1: బట్ దేర్ ఈస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
0: మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోనే రెండు ఉండు.
1: దేర్ విల్ బి గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ ఫార్మ్స్ ఇన్ వన్ అండ్ ది సేమ్.
0: ఇదే జీవ బ్రహ్మముల యొక్క సంబంధ బాంధవ్యము.
1: దిస్ ఇస్ ది డిస్క్రైబ్స్ ది కనెక్షన్ అండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీవ అండ్ ది బ్రహ్మన్.
0: జీవ బ్రహ్మముల యొక్క సంబంధము ఇది ఏకత్వము కానేరదు.
1: The connection, relation between the jiva and the brahman cannot become the identity.
0: పర్యంతము కూడాను ఇది భిన్నముగానే రూపొందుతూ ఉంటుంటాయి.
1: టిల్ వన్ గెట్స్ లిబరేటెడ్ దిస్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ డ్యువాలిటీ.
0: సముద్రము చేరునంత వరకు నది నదిగానే రూపనామమును తరించి ఉంటుంటాది.
1: ది రివర్ టిల్ ఇట్ మెర్జెస్ ఇన్ టు ది ఓషన్ విల్ రిమైన్ విత్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ది రివర్.
0: సముద్రమును చేరిన తరువాత రూపనామ రుచులను కోల్పోయి ఏకత్వమును చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: Ade vidhamugane jeeva tattamu deha manasu indriya antakaranamulato koodinanta varaku kudanu daivattamunaku yematramu kudanu sambandhamu leka bhinnanga roopanduthu untadi.
1: So also the aspect of jeeva, so long as it is associated with the body, the mind, the organs and the inner senses, it will remain distinct and separate from divinity.
0: Atma tattvamu nirantaramu kudanu tanakai taanu untuntadi.
1: On the other hand, the aspect of atma at all times exists for itself and its own sake.
0: Padartha sambandhamainatundi yokka prapanchamu parula nimittamai untundadi.
1: On the other hand, the world, which is material, exists for others' sake.
0: Itti padartha swarupamainatundi yokka prapanchamunandu anekattamunu dharinchi anekattamulo ekattamainatundi yokka satyatvanni ఇమర్చుకొని తద్వారా దివ్యత్వమును ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్ అండ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది యూనిటీ ఇన్ దట్ డైవర్సిటీ, దిస్ ఇస్ ది ట్రూత్. దిస్ ట్రూత్ విల్ బి కంటిన్యూలీ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ టు అస్.
0: ఈ ఏకత్వం యొక్క తత్వాన్ని ప్రతి మానవులకును గుర్తించటము అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
1: That the recognition of this unity in this diverse manifestation of creation is also a necessity for every human being is a truth which they should recognize.
0: జగతిని జీవించువాడు మనుజుడు కావాలి మొదట.
1: One who lives in this world should first become a human being.
0: ధనుల దుష్కృతనెల్ల పొగడుచుండు వాడే చవత.
1: One who always praises bad people for the sake of praise, he is the foolish fellow.
0: Brahma vidya nethi itika adhyatmanu kanugunta.
1: To learn the wisdom of spirituality is to understand spiritual background.
0: Rajayogamunaku bata idiye srutulu cheppu mata.
1: The path of Rajayoga, the royal path to Rajayoga, is this word of truth.
0: Nijamuga atmatattvamu వస్తువులను ప్రకాశింపచేసేటువంటిదే కాని మరొక చైతన్యము చేత తాను ప్రకాశింపబడేటువంటిది కాదు.
1: ట్రూలీ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ విచ్ ఎనేబుల్స్ థింగ్స్ టు షైన్, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షైన్ బై అదర్స్ బ్రిలియన్స్.
0: ఇది సమస్తమునకును ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ది ఫార్మ్ ఫర్ ఆల్ క్రియేషన్ యాజ్ ది వెరీ బేసిక్ మెటీరియల్.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడా దృశ్యంగా రూపొందుతుంది.
1: వన్ హూ లుక్స్ ఎట్ మ్యాటర్, టు హిమ్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ విజన్.
0: చూసినప్పుడు జగత్తంతా కూడా దృశ్యము కన్ను ద్రష్ట.
1: వెన్ వీ లుక్ ఎట్ దిస్ ఆల్ ది వరల్డ్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ సీన్, ది ఐస్ ఆర్ దోస్ దట్ సీ.
0: ఏదైనా విచారణ చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనస్సు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: When we are engaged in some thought, then the eyes also become those that are seen.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నం కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్తున్నారో వినటమునకు కానీ చూడటానికి కానీ ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: Although one has his eyes, because he is deeply immersed in thought, the eyes will not be able to see who there is, where he is.
0: కారణమేమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ది ఐస్ ఆల్సో బికమ్ సంథింగ్ విచ్ ఇస్ సీన్.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థముల యందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: వీ కన్క్లూడ్ దట్ అమంగ్స్ట్ ఆల్ ది థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ది ఐస్ ఆర్ ఆల్సో ఎన్ ఐటమ్.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: Here the mind is the seer, but in another instance the mind also will become what is being seen.
0: Manasu kudanu ఒక విధమైనటువంటి దృశ్యమే.
1: ది మైండ్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ బీయింగ్ సీన్.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క తేలికనే.
1: దిస్ మైండ్ ఈజ్ మేర్లీ కంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్ అండ్ ది రిమూవల్ ఆఫ్ థాట్స్.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: ది మైండ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ది కంగ్లోమరేషన్ ఇన్ ది శృతీస్ ఆఫ్ ది థాట్స్ అండ్ ది
0: ఆరముల యొక్క చేరిక వస్త్రము ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఈజ్ ఓన్లీ ఎ కంగ్లోమరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కంగ్లోమరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరుణ, ఏతావాత దేహ ఇంద్రియములు అన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు ఎట్టి మార్పులు కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఫర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
0: దేహమునకే పుట్టు చావులు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ది బాడీ వీ హ్యావ్ బర్త్ అండ్
0: పరిణామ క్షీణములు.
1: ది గ్రోత్ అండ్ ది డికే ఆర్ ఫర్ ది బాడీ.
0: అభివృద్ధి, అసంతృప్తులు,
1: సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ ఫర్ ది బాడీ.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కానీ క్షీణ దశలు కానీ తారు పుట్టుములు కానీ ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed to
0: Atman. Savu puttuka lenatti shashvitundu.
1: That is why he has been described as the permanent one which has neither
0: adi madhyantarahitu anadivadu.
1: That which has no end, no beginning and no middle.
0: Savu chavaka puttaka champabadaka.
1: He does not die, he is not born, he is not killed.
0: Annitanu sarva sakshiyai atma velugu ani.
1: Atma will shine as a witness in everything brilliantly.
0: Kanuka sarvamunaku dasayinatvanti yokka brahma tattvanni ee vyakti guttinchadaniki prayatninchino atani yokka janmame nijamaina manavattvamu.
1: So the aspect of brahman which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani jeenati manavattvamundu oka visishtamainatuvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatuvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: ఇవన్నీ కూడాను అజ్ఞానము యొక్క చిహ్నములే.
1: All these are symptoms of ignorance.
0: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
1: ఆది శంకర was engaging himself in three types of prayers.
0: ఈశ్వరా, తలంపులకు అతీతమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: Sarvavyapakudavani pracharam salputu kudanu yatrarthinai nenu kasiki vacchanu.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras.
0: Nenu chepputa okati cheyuta marokati.
1: Here my statement is one thing and my action is a different thing.
0: Kalukane మానవత్వములో తలచుట ఒకటి అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి ప్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి పనిభూతములు ఎక్కటి నుండియో వస్తున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత మొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గులు వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms
0: ee penibhutamuni yokka tattamunu ee penugarpula yokka tattamunu manavudu artham chesukoneleka tana yokka vaanchaneyendu maatrame taanu nimagnudai ajnanamulo munigipothunnadu.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply immerses himself in his own ambitions and
0: desires. Talukane talanchina talapunaku palinchetunti palatamunaku bhinnamuga unnadi.
1: That is the reason why what you want to achieve being very different from the actual fruit is the situation.
0: Talanchinadi taanu anubhavinchinappudu leka aacharinchinappude phalamu kudanu daniki sariyina reetiga dakkutundi.
1: It's only when one he experiences or when he puts into action what he wants to achieve, then the fruit is the right one.
0: Kalukane sruti yado vacha nivartante aprasya manasa saha manasunakvani vaakunakvani atitamainatunte daivattamainatunte satyanni pracharam chalutu vachinadi.
1: It is in this context that the Sruti has been teaching that the divinity is something which is above your mind. The divinity is something which is beyond your words.
0: Ikkada vedamunandu rendu vidamulanti yokka pradhana padamulu uchcharinchinadi.
1: In the Veda, in this context, two important words have been uttered.
0: Nityamu okkati.
1: The first one is permanency.
0: Swagata ane rendovadi.
1: The second one is swagata.
0: Swagata.
1: స్వాగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్డ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వాగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటం అనేటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ స్వగత ది సెకండ్ వర్డ్ ఈజ్ దట్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్ టు బి ఏబుల్ టు డిస్పర్స్ ది బ్రిలియన్స్ అండ్ ది షైనింగ్ టు ఆల్ అదర్ ప్లేసెస్. దిస్ ఈస్ ది కెపాసిటీ డిస్క్రైబ్ బై ది వర్డ్ స్వగత.
0: ఒక్క సూర్యుడు ఒక్క స్థానమునందుకున్నాడు.
1: యాజ్ అన్ ఎగ్జాంపుల్ వన్ సన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వన్ ప్లేస్.
0: తాను ఉన్నది ఒక్కడే ఒకే స్థానమునంది.
1: వాట్ ఎగ్జిస్ట్ ఇస్ వన్ సన్ అండ్ వేర్ హీ ఎగ్జిస్ట్
0: కానీ ప్రకాశము సర్వత్రా కూడాను వ్యాపింపచేస్తున్నాడు.
1: బట్ హిస్ బ్రిలియన్స్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: దీపము ఒక్కటే ఒక్క ప్రదేశమునందు ఉంటుంది.
1: ది లైట్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ వన్ అండ్ ఇన్ వన్ ప్లేస్.
0: దాని యొక్క ప్రకాశము ఇల్లంతా కూడాను ప్రసరిస్తూ వస్తుంటాయి.
1: బట్ ది బ్రిలియన్స్ ఆఫ్ దిస్ లైట్ ఈస్ స్ప్రెడ్ ఇన్ ది ఎంటైర్ హోమ్.
0: అదే విధముగా ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదమనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సూర్యునకు రెండు గుణములు.
1: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్.
0: ప్రకాశము వేడి.
1: వన్ ఇస్ టు షైన్ ది అదర్ ఇస్ టు హీట్.
0: అదే విధముగానే ఆత్మతత్వమునకు ప్రకాశము ప్రదీప్తము అనేటువంటి రెండు శక్తులు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ హ్యాస్ గాట్ టూ పవర్స్. వన్ ఇస్
0: దీనినే స్వభావము స్వరూపము అని కూడాను స్మృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
1: దీస్ టూ క్వాలిటీస్ వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్ దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది శృతీస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
0: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
1: For Swarupa, that is the original form, it has been described, the wisdom has been described as its natural form.
0: Dharmi Bhuta.
1: It has been described by the word Dharmi Bhuta.
0: Dharmigal, Dharmi Bhuta.
1: Dharmi Bhuta.
0: Svabhavamunaku Dharma Bhuta. Jnanam only.
1: Svabhava will be described by the word Dharma Bhuta.
0: Svarupamunaku Dharmi Bhuta. Jnanamani. స్వభావమునకు ధర్మభూత జ్ఞానమని రెండు విధములుగా విభజిస్తూ వచ్చింది.
1: ఫర్ దీస్ టూ క్వాలిటీస్ స్వభావ అండ్ స్వరూప ఈక్వలెంట్ వర్డ్స్ ఆర్ ధర్మభూత ధర్మిభూత.
0: ధర్మిభూతమనగా అణుత్వముతో కూడినటువంటిది. ధర్మి అనగా రూపము.
1: ధర్మిభూత సంథింగ్ కనెక్టెడ్ విత్ ఫామ్. ధర్మి మీన్స్ ఫామ్.
0: ఇది అణుస్వరూపంలో ఉంటున్నటువంటిది.
1: దిస్ ఫామ్ is in a miniature form. It is like the small particles, anus.
0: Idi paramanuvuto untuntundadi.
1: These are very, very indefinitely small particles.
0: Inka dharmabhuta jnanamanaga idi prakashavantamainatundi.
1: Dharmabhuta jnana means this is something which is
0: idi vibhu ani palukuto vachindi.
1: This also has been called vibhu.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుతూ
1: బికమింగ్ ది సటిలెస్ట్ పార్టికల్ అమంగ్స్ ది సటిల్ థింగ్స్
0: నేటి వస్తువునందున మేటియగుచూ
1: ఇన్ ది బిగ్ థింగ్స్ బికమింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దోస్
0: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
1: బికమింగ్ ఎ విట్నెస్ ఎవ్రీవేర్ అండ్ ఎట్ ఆల్ టైమ్
0: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును
1: ఆత్మ ఈజ్ బ్రహ్మ బ్రహ్మ ఈజ్ ఆత్మ
0: ఈ అణుస్వరూపం అనేటువంటి యొక్క తత్వమును చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
1: దిస్ సటిల్ ఫామ్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్టికల్ షుడ్ బి అండర్స్టూడ్.
0: అదే స్వరూపము.
1: దట్ ఈస్ ది ఫామ్.
0: ఆ స్వరూపం నుంచే ఈ స్వభావము అనేటువంటిది జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
1: ఫ్రమ్ దిస్ ఫామ్ దిస్ స్వభావ వాట్ వీ సీ ఇన్ ది క్రియేషన్ ఇన్ ది వరల్డ్ ఈస్ స్ప్రౌటింగ్.
0: అణువు సర్వ పదార్థములు ఎందు కూడాను చేరిపోతుంటుండాలి.
1: This anuvu, the smallest particle, is present in all matter.
0: Ee anuvunandu marokkati inkoti cheradaniki veeru ledu.
1: In this small particle, nothing else can come and join the
0: ide indulo undinatvanti marmamu.
1: This is the secret that is contained in this.
0: Atma tattvam anetundi kani brahmatvam anetundi kani sarva padarthamulu endu kodunu cherutunnadi kani tanayendu yetti padartham kodunu cheradaniki veeru kadu.
1: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
0: Aite ye anuvunandu ee yokka dharmi bhuta jnanamu cheri untundado aa padarthamu ee aatmaku swaroopakanga nirupistu vachindi.
1: But in the matter where this dharmi bhuta jnana enters as the smallest infinite form, that gets also the shining
0: yata vata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu aatma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
1: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this aatma is present in all matter,
0: karanam emanaga ee anusakti lenatvanti yokka padarthamu jagattunandu kaanaradu.
1: Because in this, we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
0: Kanuka prati padarthamunandu kudanu ee dharmibhuta jnanam aneetundi yokka anusvarupamu cheritam chetane idi gana swarupakanga roopani dharistu vastundali.
1: Because in all basic matter, since this dharmibhuta jnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
0: Ee swarupamu dharma bhuta jnanamu.
1: This swarupa is the jnana which we have called the dharma bhuta jnana.
0: Ee dharmi bhuta jnanam anetundi darini dharma bhuta jnanam kinda mana dehamga marchukunnam.
1: This subtle dharmi bhuta, through the process of becoming dharma bhuta, we have changed
0: into kanuka mana dehamunandu ee dharmi bhutam anetundi yokka anusakti సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
1: since in our human body, this subtle particle strength of Dharmi Bhuta is present everywhere, we should recognize that our human body derives its strength from the strength of
0: Padarthamulu enni marinappatikini indulo undinatuvanti yokka anusakti maradaniki veelledu.
1: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
0: Idi oka vendi tumbler.
1: This is a silver tumbler.
0: Idi dharma bhuta jnanam.
1: This can be described as dharma bhuta jnana.
0: Idi karya swarupam.
1: This is the form of the result of
0: the world. Idi karanamu vendi.
1: The reason for this is silver.
0: Karanamu lekunda karyamu kavatanki veelu ledu.
1: Without a cause, there can be no effect.
0: Swarupa swabhavamulu karana karya sambandhamainatuvantivi.
1: Swarupa and swabhava have a relation which a cause and effect have between them.
0: Ee swarupamulu neevu enni vidhamuluga marchinappatikini indulo undinatuvanti venna oka vendini matramu marchadaniki veelu ledu.
1: Whatever changes you may bring about in the swarupa, in the form of this tumbler, you cannot change the nature of the silver, which is the base of this tumbler.
0: Adhe vidhamugane, ye padarthamaina teeskondi meeru. Ippudu idi oka padarthanga undi. Indulo kudanu anuswarupamainatuvanti yokka dharmi bhuta jnanam untundali.
1: In the same manner, you take any material, take this material which I am holding in my hand. In this is the anushakti, the dharmi bhuta jnana, which is present as the base.
0: Idi roopamunu manamu marchinappatikini, idi kalchi, bhasmamu chesinappatikini, indulo bhasmam anekuvanti anuswarupamai untundali.
1: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant
0: roopamunu marinave kaani, ఈ ఆత్మతత్వం అనేటువంటి అణుతత్వము ఏనాటికి కూడా మారేటువంటిది కాదు.
1: ఓన్లీ ది ఫార్మ్ కెన్ చేంజ్, బట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మీభూత ది ఆత్మ ఆస్పెక్ట్ కెన్ నెవర్.
0: కనుకనే దీనికి నిత్యము సత్యము అని పలుకుతూ వచ్చింది వేదం.
1: దట్ ఈస్ వై ది వేద హెస్ డిస్క్రైబ్డ్ దిస్ యాజ్ పర్మనెంట్ అండ్ పర్మనెంట్ ట్రూత్.
0: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
1: This body too is composed of
0: prati okkari dehamu kudanu aneka vidhamaina padarthamulato cheri untundadi.
1: The individual body of everyone consists of many different types of matter.
0: Enni padarthamulato cheri enni vidhamainatuvanti okka angamulato kudinappatikini deenni okka vidhamainatuvanti mattito chesinappatiko leka agnilo vesinappatiko ini bhasmanga roopondi aa bhasmulo kudanu anuswarupani dharisthi untundadi.
1: Although the body consists of many types of different matter, when it is buried and mixed with
0: roopa namamulu marinade kaani anutattam aneetundi yokka dharmi bhuta jnanam aneetundi maraledu.
1: The name and the form will change, but the interior dharmi bhuta jnana, that will not change.
0: Kanukane prati manavuni yendu kudanu balyamu yavanamu vardhakyam aneetundi yokka రూపనామములు మారుతున్నది కానీ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్
0: ప్రేమ స్వరూపులారా పదార్థము ప్రధానము కాదు. ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
1: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు,
1: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్.
0: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి,
1: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చు కానీ కరిగించినప్పుడు బంగారు ఒక్కటే కదా.
1: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ వెన్ దే ఆర్ మెల్టెడ్ ది గోల్డ్ ఇస్ ది సేమ్.
0: అదే విధముగాని మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును కానీ అన్నింటి ఎందుకు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరం అవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది వన్నెస్ ది ఆత్మ దట్ ఇస్
0: అందరూ కూడా సమానులే.
1: All are equal.
0: మధ్య కాలం నుండి మాత్రమే ఈ తారతమ్యం ఏర్పడుతున్నావు కానీ పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
1: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all humans.
0: ఏ చక్రవర్తి మొదలు చందారుడి వరకు కూడాను పుట్టే సమయంలో ఇంత పట్టైనా పట్టుకుని రాడు.
1: From the king downwards to the poor pariah, no one will carry even a piece of cloth when he is born.
0: Poye samayam lopala kinchittaina address aina cheppi podu.
1: When he goes, he will not give even his address to a small extent.
0: Ee rendinti yandu sarvuni yokka tattamu deham yokka samanatvame ee rakamga untunnappudu aatma tattamu samanatvam ani cheppadamlo ee maatramu sandeham undadu.
1: In these two trivial matters, when the aspect of every human being is the same, in the matter of Atma, how can there be any doubt?
0: Yavariki yavar.
1: Who is for whom?
0: Yantakalam ee sambandha bandhavyam.
1: How long will these relations
0: last? Aithe unnanta varaku mana kartavya karmalanu nirvartinchatamu mana yokka manavattam yokka pradhana dharmam.
1: But so long as we remain here, to fulfill our duties and responsibilities is the nature of human
0: beings. Okkokka vyaktiki ఒక్కొక్క కర్తవ్యం అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి.
1: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
0: ఇహమున సుఖీంప హేమతారక విద్య పరమున సుఖీంప బ్రహ్మ విద్య.
1: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual
0: education. లోకములో సర్వము బ్రహ్మం నుండినే పుట్టుతున్నవి కానీ ప్రపంచమంతా కూడాను బ్రహ్మం పైనే ఆధారపడి ఉండినప్పటికీ ఈ ప్రపంచం కూడాను బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిత్తేనా కూడాను బాధించదు.
1: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ ఆర్ ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్.
0: పాము నోటి ఉందే విషం ఉంటుండాలి.
1: There is poison in the mouth of a snake.
0: Aa dantamulu chetane aneka padarthamulu tintundali.
1: With the same teeth the snake is eating many things.
0: Kani tana vishamu tanunu badinchutunnada.
1: But is the poison of the snake troubling the snake?
0: Tenu tana yokka tokayande vishamunu dharinchi untundali.
1: The scorpion has poison in its tail.
0: Aithe tana yokka vishamu tanunu badinchutunnada.
1: But is that poison giving any trouble?
0: అది విధముగానే దైవత్వమునందు ప్రకృతి తన యొక్క స్వరూపమైనప్పటికీ ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
0: విజయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవునికే ఈ బాధలు కానీ ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి?
1: మ్యాన్ హూ ఇస్ ఇమర్స్డ్ ఇన్ మెటీరియల్ థాట్ అండ్ ది ఇల్యూజన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆల్ ది ట్రబుల్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ టు ది మ్యాన్ బట్ ఫర్ డివినిటీ హూ ఇస్ నాట్ ఇన్ ఎనీ వే
0: గది చుట్టూ 100 అద్దములు కట్టుకుంటే 100 అద్దములు ఎందుకు కూడాను మన ప్రతిబింబమే కనిపిస్తుంటాయి.
1: When we have a 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
0: ee 100 pratibimbamulanu kuda chuchi neevemaina bhayabhramtulaku guri avutava?
1: Looking at these 100 reflections, are you afraid?
0: Idantha naadenu ani aanandistavu.
1: You will feel and happy that all
0: the vidhamugane ee dehamulu anni kudanu bhagavantuniki taanu dharinchina addamula vantivi.
1: In the same manner, to God, all these human bodies are simply...
0: ee dehamulu yendunnatvanti yokka pratibimbamu taanu okkade.
1: The reflection that is present in all these bodies is...
0: deeni valla etti marpunu kudanu untundadu.
1: There will be no change of any kind at any time.
0: Dehatma, jeevatma, paramatma ani moodu vibhagamulu chestu vacharu ee smritulu.
1: The Shrutis have been dividing this into three types: Dehatma, Jeevatma and Paramatma.
0: ee moodinti yokka sambandham emiti?
1: What is the connection between these three?
0: Samudram untunnadi.
1: There is the ocean.
0: Deenine kootastudu ani kodalo pilustu vacharu rishulu.
1: Rishis have also been calling this the Kutastha.
0: Jalamunti alalu bayaludeyunnayi.
1: From water come waves.
0: Ee alalu nunchi nurugu vastundali.
1: From the waves come foam.
0: Alalu vadali nurugu undatam ledu.
1: Without the waves you do not have the foam.
0: Jalamunu vadali alalu undatam ledu.
1: Without water you don't have waves.
0: Ee moodu okadani okati tanniki sambandhame.
1: The water, the waves and the foam are
0: aithe nurugunu alalu ani pilivaru.
1: But we don't call the foam
0: alalanu samudramu ani pilavu.
1: We don't call the waves the water of the ocean.
0: Adhe vidhamugane ee dehaatma anetundi oka nurugu vantidi.
1: In the same manner what we call dehaatma is like the foam.
0: ఈ పాంచ్య భౌతికమైనటువంటి యొక్క కాయము బుడగ వంటిది.
1: దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ బేసిక్ మెటీరియల్స్ ఈజ్ లైక్ ఎ బబుల్.
0: పాంచ్య భౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుక లేదు అన్నాడు వేమన.
1: దిస్ వీక్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ మెటీరియల్ ఎలిమెంట్స్ వీ డూ నాట్ నో వెన్ ఇట్ విల్ డ్రా.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: They have prescribed a limit of 100 years for
0: balya mando.
1: Believe this limit of 100 years, maybe in your childhood, maybe in your youth,
0: ooralo adadilo mudaka madhyamuno,
1: maybe in a village, maybe under water,
0: ekkada ye samayamulo ye ekka pradeshamanundo ye vidhamaina sthitilo ee dehamu oodipothundo idi neeti budaga vantivi.
1: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
0: Kalukane deeniki ee dehamulandu kodalu anuswaroopani dharinchi undatam chetane deeniki dehaatma annaru. Dehamulandu kodalu aatma unnadi kalukane dehaatma ani pilustu vacharu.
1: While in this deha, the body, there is also the dharmi bhuta, the anuswaroopa. It has been called the dehaatma.
0: Jeevaatma anaga idi kevalamu ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
1: What we call jivatma, since it is also the divine strength which has taken a form for the purpose of action, this is called jivatma.
0: సర్వ చైతన్యములు కూడాను సమస్త పదార్థములు కూడాను కదిలింప చేస్తుంది కానీ ఆత్మతత్వము దగ్గరికి వచ్చేటప్పటికే అరిగి మరిగి ఉంటుంటుంది.
1: This particular divine force is capable of moving everything else, but when it comes to the atma it cannot have any such influence.
0: ee atma chaitanyamulaku vishayamu kaadu.
1: This atma is not something which is subservient to the divine
0: spirit. Aithe chaitanyamulanu kodalu ee atma anetundi ee anusvaroopamu dharinchi untundadi.
1: But atma is contained in this jivatma as well in the form of an anuswarupa.
0: Ee dharmi bhuta jnanam anetundi vyapinchi untundali.
1: This dharmi bhuta jnana is present in this
0: kalukani akkada kodanu jeeva atma ani kodu atmanu akkada kodanu chetchukunnaru.
1: That is why not calling it simply jeeva, we are calling it jivatma. Atma is present there as well.
0: Inka paramatma,
1: the third stage paramatma.
0: Ikkada meeru chinna vishayanga meeru yochinchukondi.
1: Here you should give a little thought to
0: the dehamu, jeevudu, paramu. Ee moodu kudanu bhinnanga manaku roopanduttunnayi.
1: Here we have three distinctive names, deha, jeeva and param.
0: Jeeva, atma, right.
1: You write jeeva, atma.
0: Deha, atma.
1: Deha, atma.
0: Param, atma.
1: Param, atma.
0: Jeeva, దేహ పరం మూడు వేరు వేరుగా ఉన్నాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఆన్ ద లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్, దేహ జీవ పరమ. ఆన్ ద రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్, ఆత్మ ఆత్మ.
0: ప్రేమ స్వరూపులారా, ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడాను మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమైనటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
1: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily understood.
0: Aneka mandi na daggariki vastuntaru, Swami, I want peace antuntaru.
1: Many people come to me and say, Swami, I want peace.
0: Naaku kavali shanti antuntaru. Naaku kavali shanti.
1: Naaku kavali shanti. I want peace.
0: Ikkada enni padamulu?
1: How many words are
0: I
1: want peace.
0: There are three words. I want peace.
1: I want peace.
2: మూడు పదములు సత్యం అనేటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
0: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily understood.

0: Three words. I want peace.
1: I want peace. మూడు పదములు ఉన్నాయి.
0: There are three words. I want peace.
1: చక్కగా విచారణ చేసుకుంటే ఐ ఈగో.
0: ఇఫ్ యూ గివ్ గుడ్ థాట్ టు దిస్ ఐ ఈజ్ ఈగో.
1: తీసేసేయి.
0: రిమూవ్ ఇట్.
1: వాంట్ డిజైర్ దాన్ని తీసేసేయి.
0: వాంట్ సిగ్నిఫైస్ డిజైర్.
1: ఇది ఏది తీసే ఉంటుంది.
0: వాట్ రిమైన్స్ ఇస్ పీస్.
1: నీకు ఈగో డిజైర్ ఈ రెండు పక్కన పెట్టుకొని పీస్ పీస్ పీస్ అంటే తీసేస్తే అవుతుంది అది. పీస్ కాదు.
0: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
1: Kanuka manam sulabhanga kudanu adhyatmika vishayamlo manamu sariyainatuvanti reetiga manam lokanaku digi ee ekatvamainatuvanti oka aatmatattvamto advaita bhavamto manam vicharana chesthe enta sulabhamainatuvantido enta sumitamainatuvantido enta pavitramainatuvantido enta madhuramainatuvantido sulabhanga artham avutundi.
0: If only you can go in depth in a simple manner to understand the meaning of spirituality with the view that atma
1: I think ee prapanchamulo kuniginatvanti yokka pravrutti bhavamulo kaliginatvanti manavulaku ee nivrutti tattvamulo artham kaadu.
0: But for man who is totally immersed in material and worldly affairs,
1: deeniki okka chinna udaharanam.
0: There is one simple example for this.
1: Palamuloni madura ratam తరువు తాను ఎరుగునా.
0: ది స్వీట్ జ్యూస్ దట్ ఇస్ కంటైన్ ఇన్ ద ఫ్రూట్ డస్ ది ట్రీ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్.
1: పువ్వులోని పరిమళము తీగలు అనుభవించునా.
0: ది ఫ్రాగ్రెన్స్ దట్ ఇస్ కంటైన్డ్ ఇన్ అ ఫ్లవర్ విల్ ది ట్రీ ఆన్ విచ్ ది ఫ్లవర్.
1: కాళ్ళలోని మధుర రసము గ్రంథం అనుభవించునా. చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
0: There are fruits all round the tree.
1: కాని ఆ పలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
0: But the sweet juice of the fruit is not known by the tree.
1: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
0: The fragrance that is contained in the flower is not experienced by the tree.
1: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని ఎందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మనము ఆత్మతత్వ నిమిత్తమై అన్య ప్రదేశములకు పోనక్కర్లేదు. అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్లి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన కలుపుకోవాలి, విచారణ చేయాలి.
0: సో ఫర్ అండర్స్టాండింగ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ వీ డు నాట్ హావ్ టు గో ఎల్స్వేర్. వీ డు నాట్ సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ అదర్ పీపుల్. But to some extent we should reach persons who know and who understand this.
1: Guru ayinappatikini taanu cheppagalade kaani cheyavalsinatundi neeve.
0: Even a guru can tell you what to do, but you have to do what has to be done.
1: Biddu ante talliki pranam.
0: A child is life to its mother.
1: Kaani biddaku maatalu nerpinchalante talli maatadi తర్వాత బిడ్డతో పలికించడానికి ప్రయత్నిస్తుందే కాని తల్లినోడు బిడ్డ నోట్లో పెట్టి పలకడానికి వీలు కాదు.
0: ఇఫ్ ది మదర్ వాంట్స్ టు టీచ్ ది చైల్డ్ టు టాక్ ది మదర్ విల్ ఫస్ట్ స్పీక్ అండ్ దెన్ మేక్ ది చైల్డ్ స్పీక్ బట్ ది మదర్స్ మౌత్ కెనాట్ బి పుట్ ఇన్ టు ది బేబీస్.
1: మన గ్రంథములు కూడాను వేద శాస్త్ర పురాణ ఇతిహాసములు కూడాను ఈ బ్రహ్మసూత్రములు కూడాను పవిత్రమైన విషయములను ప్రబోధిస్తూ వచ్చాయి. కానీ గ్రంథములు బోధించినంత మాత్రమున మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అవరాని ఆచరణలో పెట్టాలి.
0: అవర్ టెక్స్ట్ లైక్ ది వేదాస్ ది పురాణాస్ అండ్ ది బ్రహ్మసూత్రాస్ హావ్ బీన్ టీచింగ్ అస్ గ్రేట్ థింగ్స్ బట్ రీడింగ్ ది బుక్స్ ఇస్ నాట్ ది నెసెసరీ.
1: మొట్టమొదట మన ఇంద్రియముల యొక్క ఉద్రేకతను మనం చంపాలి.
0: ది ఫస్ట్ థింగ్ ఇస్ టు రిమూవ్ అండ్ డిస్ట్రాయ్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ అవర్ ఆర్గన్.
1: అనేక మంది ఇంద్రియ ఉద్రేకతను చంపే నిమిత్తమై కొంతవరకు ఆహారాన్ని కంట్రోల్ చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ విత్ ఎ వ్యూ టు కంట్రోల్ ది ఎక్సైట్మెంట్ ఆఫ్ దర్ సెన్స్.
1: ఇది కేవలం వెర్రిత.

0: they control their food.
1: ఇది అజ్ఞానము యొక్క లక్షణం.
0: This is the symptom of ignorance.
1: ఇది కాదు ప్రధానం.
0: This is not important.
1: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిచ్చిపోతుంటాయి.
0: ఇఫ్ వి రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దర్ ఓన్ అకౌంట్ ది సెన్సెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్.
1: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున
0: ఇఫ్ యూ టేక్ యువర్ స్టిక్ అండ్ బీట్ ఆన్ ది యాంటిల్ విల్ ది స్నేక్ ఇన్ సైడ్.
1: తనువును తా దండించిన విషయభోగములు అనుగున
0: ఇఫ్ యూ పనిష్ యువర్ సెల్ఫ్ యువర్ డిజైర్ ఫర్ మెటీరియల్
1: ఆకలి తప్పును మానినంత ఆత్మజ్ఞాని తానగునా.
0: If you give up your hunger and thirst, will you?
1: Tanevaro teliyakunna tatvajnanam etukuturunu.
0: If he does not know who he is, how can he understand spiritual aspects?
1: Motta motta tanevaro telchukotaniki prayatnam cheyakunda anya vichyamana paina manam savalu chestunte idi kevalamu ajnanam kante ajnanam ani cheppavachu.
0: Without attempting to know firstly who you are, if you want to know everything else other than yourself, this is the primary step in ignorance.
1: Prema swarupulara మానవత్వము అజ్ఞాన అభిరాంతకారంలో ఉనగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీకు బిందువు వలె ఉంటుండాలి.
0: ప్రేమ స్వరూప, సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఇమర్స్డ్ ఇన్ ది డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇట్ ఇస్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇట్ టేక్స్ ది ఫామ్.
1: తన యొక్క ప్రేమ కూడాను కేవలము స్వార్థమై సంకుచితమై కేవలము అనుప్రమాణంగా ఉంటుండాలి.
0: His love too becomes selfish, becomes narrow, and appears like a small child.
1: Tanu tanavaru tappa annilanu preminchetuvanti yokka idi tamalo emaatramu undadu.
0: There is no strength in one to look beyond himself and his people and love others.
1: Kani daivam yokka prema vishalamaina samudram vantidi.
0: But God's love is like a broad ocean.
1: Ee samudramu daggariki velli అణుబిందువైనటువంటి యొక్క నీటి బిందువు సముద్రానికి పోల్చుకోవటానికి కాని సముద్రాన్ని అర్థం చేసుకోవటానికి కాని ప్రయత్నించడం ఏమాత్రమైనా సాధ్యమవుతుందా?
0: బట్ టు గో నియర్ సచ్ ఎ బ్రాడ్ ఓషన్ వన్ బీయింగ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టు బి వాంటింగ్ టు అండర్స్టాండ్.
1: ఈ ప్రయత్నము కేవలము చీమ సముద్రము లోతును వెతకడానికి పోయినట్టుగా ఉంటుంది.
0: దిస్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఓషన్ ఆఫ్ డివినిటీ ఈజ్ లైక్ ఎన్ యాంట్ గోయింగ్ టు స్విమ్.
1: దీనివల్ల నీవు ఏమాత్రము కూడా సత్యత్వాన్ని పొందలేవు.
0: త్రూ దిస్ ప్రాసెస్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: అయితే నీవు సముద్రము యొక్క పోలికను పొందాలనుకుంటే మరొక మార్గాన్ని అనుసరించు.
0: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్,
1: నీవు ఉన్నది బిందు స్వరూపమైనప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చుతూ బ్రహ్మవిత్వమైవ భవతి రెండు సముద్రమైపోతాయి.
0: Although you are of the form of a small drop, make the drop merge into the ocean, then you will become the ocean.
1: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికి తరము కాదు.
0: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ డ్రాప్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ది ఓషన్, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఓషన్ సో లాంగ్ ఎస్ యు ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్, ఎనీ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ గాడ్.
1: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యం గావించు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
0: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
1: ఈ విధమైన ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
0: విత్ దిస్ ఐడియా ఆఫ్ వన్నెస్ యూ కెన్ అచీవ్ సంథింగ్, బట్ ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ సెపరేట్ అండ్ గాడ్ ఇస్ సెపరేట్, ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపన్.
1: అయితే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరొక ఆత్మ కావాలా అని కొంతవరకు సందేహంగా ఉండవచ్చు.
0: బట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ, ఈస్ దేర్ నెసెసిటీ ఫర్ అనదర్ ఆత్మ?
1: ఇది కూడా ఒక అజ్ఞానమే.
0: యూ మే గెట్ ఎ డౌట్ బట్ దట్ టూ ఇస్ ఇగ్నోరెన్స్.
1: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాల.
0: టు ఫైండ్ అవుట్ వేర్ ఎ ల్యాంప్ ఇస్ హ్యావ్ యూ టు టేక్ అనదర్ ల్యాంప్.
1: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
0: When you are searching for a lamp, do you need another lamp to find that?
1: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుండాలి.
0: In the same manner, the aspect of Atma is self-luminous.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, టెక్నాస్ లైట్, అరికెన్ ప్లాంట్ ను తీసుకుని పోవటము ఇది ఎంత వెర్రితనం.
0: With a view to see the moon who is shining, taking an arican lantern or a torch light for that purpose, how foolish is it.
1: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
0: With the help of the brightness of the moon, we should be able to see the moon.
1: So, the prema swarupudu prakashistu untunnadu.
0: The form of prema is shining.
1: Ah, prakasham yokka adharam chetane aa yokka prakashanni prema swarupunni pondali.
0: With the help of the brightness of that prema, you should be able to see the prema.
1: Veru margamunu manam anusaristhuma ee yokka sthanam kaani ee yokka swarupamunu kaani manam andukoralemu.
0: If we follow another path, we can never reach either this position or this form.
1: Kanuka atma anetundi anusvarupamai tanu sarva padarthamunu endukonu cheyakam cheta sarva padarthamunu kodunu atmaku swarupanga rupamtu vastunnayi.
0: Since atma is anusvarupa and in that form it is present in all matter contains the form of
1: kanukane vedamunandu ఈశ్వర సర్వభూతానాం.
0: This has been described in the Veda.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: Ishvara is present in all the bhutas and Ishvara is enveloping all the bhutas.
1: సర్వత్రా కూడాను దైవత్వమే ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాం. కానీ ఇది గుర్తించుకొని వాక్యములతో చెప్పినంత మాత్రం ప్రయోజనము లేదు. గురువు చెప్పినటువంటి మంత్రమును ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దానిని అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: We have recognized the truth of the omnipresence of this divinity, but mere recognition or uttering it in words is not sufficient. Whatever you have recognized, you should be able to put it into practice.
1: తాదాత్మ్య భావాన్ని పొందిపోవాలి.
0: You should attain the state where you are.
1: ఏదో ఒక గురువు వచ్చి ఒక శిష్యునికి శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనేటువంటి యొక్క మంత్రాన్ని ఉపదేశించాడట.
0: ఏ గురు టాట్ ఏ డిసైపుల్ ది మంత్ర శివోహం శివోహం.
1: సరే అతను ఎప్పుడు చూసినా శివోహం శివోహం శివోహం శివోహం శివోహం అనుకుంటూ వచ్చాడు.
0: దిస్ డిసైపుల్ ఎట్ ఎవ్రీ టైమ్ హ్యాస్ బీన్ సేయింగ్ శివోహం శివోహం.
1: అతని దగ్గరికి ఒక మిత్రుడు వచ్చి ఏమిటయ్యా ఎప్పుడు చూసినా శివోహం శివోహం అంటున్నావు, దీని అర్థం ఏమిటి అని అడిగాడు.
0: A friend came to him and asked him, whenever I see you, you always say Shivoham Shivoham. What is the meaning of this?
1: Shivoham Shivoham ante nene Shivudu nene Shivudu nene Shivudu ani cheppan cheppalata.
0: Shivoham means I am Shiva, I am Shiva.
1: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
0: So he said, but this faith must be firm in him.
1: Nene Shivudu annapudu aa inkoku vachinatuvanti mitrudu annadata పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
0: The friend who came asked the question, when you say you are Shiva, what is Parvati to you?
1: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
0: He said, no, that is a fault. Please, I would not commit that mistake.
1: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా ఉంటాను అర్థానికి కావాలంటే ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు.
0: Truly, if he is identical with Shiva, why should he not have...
1: పదమును మాత్రం ఉచ్చరించి అర్థమును మాత్రం తెలుపుకుంటూ దానిని తాదాత్మ భావములో పొందకుండా ఉండినప్పుడు తాను శివత్వాన్ని అభ్యరించే ప్రయోజనం ఏమిటి?
0: He is uttering the word, he knows the meaning.
1: ఈ విధంగానే కూడాను మన భారతీయులు కేవలము ఒక మూఢాచారంగా పోయి కొన్ని విధములైన ఆశాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
0: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
1: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
0: వీ షుడ్ దేర్ ఫోర్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
1: మన జన్మకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
1: కర్మనే మూల కారణం.
0: What is the main reason?
1: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
0: What's the reason for your action?
1: రాగద్వేషములకు మూల కారణం ఏమిటి?
0: Your likes and dislikes. What is the reason?
1: పరిస్థితుల యొక్క ప్రభావమే మూల కారణం.
0: The strength of the situation is responsible for your like and dislike.
1: ఈ ప్రభావములకు మూల కారణం ఏమిటి?
0: And what is the main reason for
1: భ్రాంతియే మూల కారణము.
0: Your illusion is the
1: main. ఈ భ్రాంతికి మూలాధారం ఏమిటి?
0: What's the reason for your
1: ద్వైతమే.
0: The duality in your mind.
1: ద్వైతమునకు మూలాధారం ఏమిటి?
0: What's the reason for duality?
1: అజ్ఞానమే. అజ్ఞానము.
0: Ignorance is the reason for this dual behavior.
1: ఈ అజ్ఞానం చేతనే మనకు దుఃఖము ప్రాప్తిస్తుందండి. ఈ అజ్ఞానం చేతనే జన్మము మనకు లభిస్తుంటుందా?
0: Out of this ignorance comes our
1: ఈ అజ్ఞానము నిర్మూలన కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధములైనటువంటి యొక్క జ్ఞాన తత్వాన్ని మనం పొందాలి.
0: If you want to destroy this ignorance, you should become wise. You will have to acquire some wisdom.
1: Premaswarupulara, anitanga kalamun teesukoni meeku ekku gamanistunnanu. Vinna vishayalu, meeru telusukunna vishayalu, konnintini aina kudanu meeru aacharanayandu unchi, tadwara meeru aadarshaprayulai Bharatadesham yokka pavitramainatuvanti samskrutini తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: బై టాకింగ్ టూ లాంగ్ ఐఎమ్ గివింగ్ యూ సమ్ ట్రబుల్. ఐ విల్ దేర్ఫోర్ కట్ షార్ట్ దిస్ కోర్స్, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily life and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
1: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ట చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టిన దినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
0: సిన్స్ దేర్ ఇస్ నో పర్టికులర్ డే విచ్ ఇస్ అ బర్త్ డే ఫర్ గాడ్, ది డే ఆన్ విచ్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ డే యూ షుడ్ రిగార్డ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ గాడ్.

కామవర్ధన్ రాగంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన. ఇది మొట్టమొదటిసారిగా స్వామివారి దగ్గర పాడినప్పుడు కొడైకనాల్లో ఆ మధ్యలో ఆ రెండు చరణాలు మేము పాడకపోతే స్వామివారి గుర్తు చేసి ఆ చరణం కూడా పాడాలని చెప్పి పాడడం మాకు స్మృతిపథంలో స్థిరంగా ఉన్న సత్యం అది.

స్వామి ఎదురుకుండా ఒకసారి ఈ పద్యం పాడడం జరిగింది. మహాకవి కర్ణశ్రీ రచించినటువంటి ఈ పద్యం స్వామి ఉన్న తర్వాత ఎంతో సంతోషించారు, ఆనంద బాష్పాలు వదిలారు. పక్కనే అనిల్ కుమార్ గారు కూడా ఉన్నటువంటి సందర్భం, ఆయన వెంటనే లేపి కర్ణశ్రీ గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ పద్యానికి తన్మయులైపోయారు స్వామి.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami explains at length about love being God and God being love through various beautiful examples. This love helps man to achieve anything in life. Every effort should be made by man to fill their hearts with love. This divine droplet has been taken from the discourse delivered by Bhagavan on 3rd September 1988.
2: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
3: We can achieve anything and everything through love.
2: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: Love is God, God is love.
2: కనుక ప్రేమ చేత మనం సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
3: We should make effort to achieve everything only
2: ఒక
3: through love.
2: చిన్న ఉదాహరణము, మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
3: One small example, you may believe or you may not.
2: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
3: ఆల్ దీస్ 15 డేస్ ఎనీ మూవ్మెంట్ ఇన్ ద లెగ్ గివ్స్ మీ ఎ షాక్ అన్బేరబుల్.
2: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
3: దిస్ మార్నింగ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద సిల్వర్ డోర్ వెన్ ఐ సా ద డివోటీస్ their love reached me, my love reached them. In that process I
2: felt kanukane bhagavat tattvam yedithu vastundi, premanu anubhavincheki, premanu andincheki.
3: Therefore why does God descend? It is only in order to distribute
2: prema rahitamaina kintinto ye matram kudano manu aanandanni anubhavinchalemu.
3: We can never get delight and joy which does not have
2: and
3: love
2: for me. Gopikudu kudunu chepparata,
3: that is why even gopikas also sang like this.
2: Krishna,

0: కృష్ణ నీ ఒక్కతూరి మురళే వాయించు. ఏ విధంగంటే ప్రేమరహిత మరు భూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ నీ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్
0: నీ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటిన ప్రేమావేశముతో,
1: హౌ టు పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ

0: in such a way that let there be
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే, అంతా ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: The land should be of made of love. The seedling is love. The rain is love. The river is love. Then only
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంతా ప్రేమమయంగా ఉంటుండాలి.
0: That means to say that whatever we do, it must be filled with love.
1: ఒక పాత్రలో మనం పాయసం పోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయసం రాదు కదా.
0: If there is sweet nectar in a vessel, however many number of holes in a site, you get only that sweet nectar only through all this.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంతా ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: Therefore, if you can fill your hearts with love, your thoughts will be full of love, your looks will be full of love, your deeds will be full of love, your hearing will be full of love.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. వీఆర్ నాట్ ప్రిపేర్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్ అండ్
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ వీ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముండు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలు పెట్టి ముండంతా ఏర్పించు కూర్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ ఒక థార్న్స్ ఎనీవేర్.
1: తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనంను వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవు ఏ ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును, కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించు గాని ప్రపంచమంతా ముండు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: Oka rajuku kanulu jabbu telindata.
0: It appears a particular king has
1: oka vaidyulu cheppadata ee kanulu jabbu nivarana kavalante ekkada chuchina kani oke green color chustu ginipothe ee kanulu jabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see, it must be green. Then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏక అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికీ గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్ ఇఫ్ యు కెన్
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యు కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ క్రిటిసైజింగ్ అదర్స్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అపాన్ అదర్స్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
2: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ చాక్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. Thank you and Sai Ram.